ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం తొలి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 22వ తేదీ శుక్రవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57 23 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం మారుతున్న దేశం ఇది బృందగానం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం సంగీతం శ్రీ డి నిశ్చల్ బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:04:46 వరకు దిక్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి.

0: భక్తిరంజన్ విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ షేక్ మక్బూల్ గారు.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఖురాన్ సూచించే సుందర సమాజం కోసం ప్రతిపాదించే సూత్రాలు. మొట్టమొదటిది, దైవానికి ఎవరినీ భాగస్వామ్యం చెయ్యరాదు. రెండు, తల్లిదండ్రులతో మంచిగా మెలగండి, వృద్ధాప్యంలో విసుక్కోకండి. ఎందుకంటే మనిషికి దైవం తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి స్థానంలో ఎవరుంటారే అంటే తల్లిదండ్రులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఇతను ఉనికిలోకి వచ్చాడు కాబట్టి. ఆ తల్లిదండ్రులతో మంచిగా మెలగండి, వృద్ధాప్యంలో కనీసం విసుక్కోకండి అని చెప్పి ఖురాన్ చెబుతుంది. అదే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గపు ద్వారం అని చెప్పి చెప్తారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క పోషణ కానీ వాడి పట్ల మన బాధ్యతాభావం కానీ చాలా గురుతరమైందని చెప్పి ఖురాన్ ప్రబోధిస్తుంది. ఇక మూడోది, మానవులంతా ఒకే ప్రాణి నుంచి పుట్టించబడ్డారు, మానవులంతా సమానులే. కాబట్టి

0: ప్రపంచంలో మీ హోదాను బట్టి కానీ మీ యొక్క కులాన్ని బట్టో తెగని బట్టో ధర్మాన్ని బట్టో మీరు ఎంతమాత్రం గొప్పవారు కాదు. మీరు ఎవరైతే దైవానికి భయపడతారో వారు మాత్రమే గౌరవపాత్రుడు అని చెప్పి ఖురాన్ చెప్పడం జరిగింది. ఇక నాలుగోది, పేదరికానికి భయపడి మీ సంతాన్ని హత్య చేయకండి, అది పెద్ద నేరం. పేదరికానికి భయపడి మీ సంతాన్ని హత్య చేయకండి అంటే ఈరోజు అబార్షన్స్ గురించి చెప్పుకోవచ్చు మనం. ఒకప్పుడు మక్కాలో సౌదీ అరేబియాలో ఖురాన్ అవతరించకముందు ఆడపిల్ల పుట్టిన తర్వాత సమాధి చేసేవారు. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనం ఆడపిల్ల అని తెలిసిన వెంటనే చంపేస్తున్నాం, ఇది కూడా హత్య అని చెప్పి అంటుంది ఖురాన్. అది పెద్ద నేరం అని చెప్పి అంటుంది. ఎందుకంటే ఖురాన్ మరో చోట ఏమంటుందంటే, నేను మిమ్మల్ని పోషిస్తాను మీ తర్వాత వచ్చే, ఎందుకంటే దైవం అనేవాడు పోషకుడు రక్షకుడు కాబట్టి పోషించేవాడు ఆయన పాలకుడు కాబట్టి కాదు. పేదరికానికి భయపడి మీ సంతాన్ని హత్య చేయకండి. ఐదు, పురుషులకు స్త్రీలపై ఉన్న హక్కులే స్త్రీలకు కూడా పురుషులపై హక్కులు ఉన్నాయి. కాబట్టి ఇస్లాంలో ఏ విధమైతే పురుషులకు హక్కులు ఉన్నాయో అట్ ది సేమ్ టైం స్త్రీలకు కూడా అవే హక్కుల్ని ప్రసాదించింది. అందుగురించి స్త్రీల గురించి ఖురాన్ ప్రవక్త వారు ఏమంటారంటే, తల్లి చెల్లి కూతురుగా గౌరవించండి అంటారు. ఇంకా భార్యను భర్తను ఎంచుకునే హక్కు ఉంది స్త్రీకి, కాదనే హక్కు ఉంది, తండ్రి ఆస్తిలో ఆస్తి హక్కు కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ హక్కులు ఉన్నాయి. ఇక ఆరోది, బహిరంగంగానైనా సరే రహస్యంగానైనా సరే అశ్లీల విషయాల దరిదోపలకు పోకండి. ఇది ఖురాన్ చెప్పేటటువంటి విలువల్లో ప్రధానమైనటువంటి విలువ ఏంటంటే, మీరు ఒంటరిగా ఉన్నా సరే సామూహికంగా ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఆ దైవం మిమ్మల్ని చూస్తున్నాడు అనేటటువంటి భావన మాత్రం మీలో కలిగినంత వరకే మీరు చెడులకు దూరంగా ఉంటారు. ఖురాన్ ఏమంటుందంటే, మీరు ఆ దైవం మిమ్మల్ని చూస్తున్నాడు అనే కాన్సెప్ట్తో కనుక మీరు ప్రపంచంలో బతికినట్లయితే మీరు చెడులకు దూరంగా ఉంటారు. కాబట్టి మీరు బహిరంగంగా కూడా రహస్యంగా కూడా అశ్లీల విషయాల దగ్గర దెబ్బలు కూడా పోకండి అంటుంది. ఇక ఏడుది, మద్యం వ్యభిచారం జూదం వడ్డీ లాంటి వాటిని వీడండి. ఇవన్నీ నైతిక రుగ్మతలు అనమాట, వీటన్నిటికీ దరిదాపులకు కూడా పోగొంటుంది. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, మద్యం సమస్త రుగ్మతలకు తల్లి వంటిది అంటారు. అలాగే ఒక సందర్భంలో ఏమంటారంటే, వివాహాన్ని సులభతరం చేయండి వ్యభిచారాన్ని కష్టతరం చేయండి అన్నారు. ఇక ఎనిమిదవది, పలికితే న్యాయం పలకండి, వ్యవహారం మీ బంధువులకు సంబంధించిందైనా సరే. ఈరోజు చిన్నపాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ప్రతిదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాడు మనిషి, కానీ ఇక్కడ దైవగ్రంథం ఏం చెప్తుందంటే, పలికితే న్యాయమే పలకండి, అది మీకు నష్టం కలిగించినా మీ బంధువులకు నష్టం కలిగించినా మనకు న్యాయం కావాలి, అది ఆ విషయాన్ని ప్రబోధిస్తుంది. ఇక తొమ్మిదవది, చెడుని మంచి ద్వారా తొలగించండి. ఏదైతే చెడు ఉందో ప్రపంచంలో, చెడు ఉందో సొసైటీలో, చెడు ఉందో దాన్ని మంచి ద్వారా తొలగించమని తప్పుతుంది తప్ప చెడుని చెడు ద్వారా తొలగించే ప్రయత్నం చేయకండి, శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించమని ఖురాన్ చెప్తుంది. ఇక పది, ఎగతాళి చేయటం, ఎత్తుపొడుపులు పొడవటం, చెడ్డ పేర్లతో పిలుచుకోవటం, అనుమానించటం, గూఢచర్య చేయటం, పరోక్ష నిందలు చేయటం, ఇవన్నీ కూడా పాపపు కార్యాలుగా ఖురాన్ నిర్దేశించడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ మనం దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం.
1: శ్రీ షేక్ మక్బూల్ వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

ఈ మధ్యకాలంలో మనం నేలలకి కావాల్సినటువంటి సేంద్రియ పదార్థాన్ని సరైన మోతాదులో ఇవ్వలేకపోతున్నాం. దానికి కారణం ఏమిటి? పశు సంపద బాగా తగ్గటం. ఏదో పాడి పశువుల్ని పోషణ చేసుకుంటున్నాం, కానీ అంతకుముందులాగా పాడి పశువులతో పాటు మన దగ్గర ఈ పనులకు ఉపయోగపడేటువంటి బండ్లు ఆగటానికి కానీ అరక దున్నటానికి కానీ ఉపయోగపడేటువంటి దున్నపోతులు కానీ ఎద్దులు కానీ ఇవన్నీ కూడా తక్కువ అయిపోయినాయి. ట్రాక్టర్లు వచ్చాయి, మిషన్లు వచ్చాయి, కాబట్టి మనకి వాటి వాడుక తగ్గింది. ఈ ఎప్పుడైతే

మనము ఈ పశుపక్షాదులని తక్కువగా పోషణ చేస్తున్నాము, వాటి నుంచి వచ్చేటువంటి మనకి వ్యర్థం అనేటువంటి ఈ పెండ కానీ లేకపోతే గొర్రె పెంట కానీ కోడి పెంట కానీ ఇవన్నీ కూడా తక్కువైపోయినాయి. మన రైతులు అంతకుముందు వాటిని ఎక్కువగా వాడి నేలలో ఉన్నటువంటి సేంద్రీయ కార్బనాన్ని బాగా పెంచుకునేవాళ్ళు. ఎప్పుడైతే నేలలో సేంద్రీయ కార్బనం సరైన మోతాదులో ఉంటుందో అప్పుడే నేలకు ఆరోగ్యం ఉంటుంది. ప్రధానంగా పోషకాలని పట్టించుకునేటువంటి శక్తి కానీ, నీటిని పట్టించుకునేటువంటి శక్తి కానీ, అలాగే మట్టి రేణువులన్నీ కూడా కలిసి ఉండేలాగా చేసేటువంటి శక్తి కానీ, గుల్లబారు ఉండేలాగా చేసేటువంటి శక్తి కానీ మన నేలలకు వస్తుంది. దాన్ని మనం మరి ఈ సేంద్రీయ పదార్థాలు ఎక్కువ లేకుండా ఎలా చేసుకోవాలి అనేది ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే మనకి పశువుల పెండ ఎక్కువ దొరకదు, గెత్తం ఎంతైనా ఉంటుంది, ఏదో కొన్ని పాడి పశువులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి గెత్తం కాస్త కొస్తో దొరుకుతుంది, మనం వాటిని కొన్ని పొలాలకు వేసుకోగలం. అందరు రైతుల దగ్గర మరి పశువులు లేవు, గెత్తం ఒక్కతో సరిపోదు. సరే కొన్ని చోట్ల మనకి కోడి పెంట, గొర్రె పెంట, గొర్రెలను కొన్ని పొలాల్లో నిలబెడతూ ఉంటాం, ఇవన్నీ కాస్త దొరుకుతాయి. ఇవి కాకుండా పచ్చి రొట్ట పంటల్ని మనం తొలకరి వానలు వచ్చేటప్పుడు జల్లుకొని అవి పూత దశలోకి వచ్చినప్పుడు బాగా కలయబెట్టుకొని నీరు పెట్టుకున్నట్లయితే అవి మురిగి నేలకు కావాల్సినటువంటి సేంద్రీయ పదార్థాన్ని, దాని ద్వారా సేంద్రీయ కార్బనాన్ని మనం పెంచుకోవచ్చు. ఇది ఒక మార్గం. ఇది మటుకు ఖచ్చితంగా రైతు సోదరులు అవకాశం ఉన్న చోటల్లా చేయాలి. ఎవరో వరి సాగు చేసేవాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు, కానీ ఇతర రైతులు దీని గురించి ఎక్కువగా పట్టించుకోవట్లా. మనకి వానలు ఉపయోగించుకొని కానీ, బోరు నీళ్లను ఉపయోగించుకొని కానీ, ఏదో ఒక రకంగా ఆ పచ్చి రొట్ట బాగా భూమిలో కలిసేటట్టుగా మనం కలయదున్ని మురిగిపోయిన తర్వాత మనం పంటలేసుకున్నట్లయితే సేంద్రీయ పదార్థం పంటలకు బాగా అందుతుంది, ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో పంట అయిపోయిన తర్వాత పంట వ్యర్థాలుగా మిగిలినటువంటి ఆ దుబ్బులు కానీ, కొన్ని ఆకులు కానీ, కొమ్మలు కానీ, ఎండిన మొక్కలు కానీ అన్నిటినీ ఎక్కువ మంది రైతు సోదరులు కాల్చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ కాల్చేయడం అనేటువంటి అలవాటు ఎక్కువ అవుతూ ఉంది. ఎందుకు చేస్తున్నారు అంటే, కొంతమంది రైతు సోదరులు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ఎన్ని తీయాలంటే కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది, అవన్నీ తీసుకోవడానికి కుటుంబ సభ్యులు సరిపోరు, అందుకని చెప్పేసి కాల్చేస్తాను. ఒకసారి అంటిస్తే ఎండిపోయినాయి కాబట్టి ఎండాకాలంలో ఒకదాన్ని ఒకటి అంటుకొని మొత్తం కాలిపోయిద్ది అంటున్నారు. సరే, మీ పని సులువైంది నిజమే, కానీ దీనివల్ల జరిగేటువంటి నష్టాన్ని మీరు ఆలోచించట్లా. ఎప్పుడైతే మనము భూమిలో మనకు సహాయం చేసేటువంటి సూక్ష్మజీవుల గురించి అవగాహన పెంచుకుంటున్నామో, భూమిలో ఉన్నటువంటి లక్షల కోట్ల సూక్ష్మజీవులు మనకు సహాయం చేయటం వల్ల, అవి జరిపేటువంటి జీవరసాయనిక చర్యల వల్ల మన పంటకి మంచి జరుగుతుందని తెలుసుకుంటున్నామో, ఈ మంటలేయటం గురించి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మంట పెడతామో భూమి పైపర్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నిటికీ దెబ్బ,

0: చేయటం వల్ల, అవి జరిపేటువంటి జీవరసాయనిక చర్యల వల్ల మన పంటకి మంచి జరుగుతుందని తెలుసుకుంటున్నామో, ఈ మంటలేయటం గురించి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మంట పెడతామో భూమి పైపర్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నిటికీ దెబ్బ, మనకు సహాయం చేసేటువంటి అనేక లక్షల కోట్ల సూక్ష్మజీవులన్నిటికీ కూడా ఈ వేడి అనేది చాలా చాలా దెబ్బ. కాబట్టి పొరపాటును కూడా మన పంట వ్యర్థాలని పొలం మీద పెట్టి కాల్చకూడదు. కాల్చామంటే ఆ ప్రాంతంలో మీరు లోపల మనకు సహాయం చేసేటువంటి సూక్ష్మజీవులకి చాలా చాలా అన్యాయం చేసినట్టు వాటిని మనం పోగొట్టుకుంటే మరి ఎట్లా? ఆ పనంత ఎవరు చేస్తారు? దీనికి ఒక సులువు మార్గం ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని రకాల మిషన్లు వచ్చాయి. ఆ మిషన్ కనుక పొలంలో ఒకసారి తిప్పితే మన పొలంలో మిగిలినటువంటి వ్యర్థాలు కానీ, మోడులు కానీ, దుబ్బులు కానీ, ఆకులు కానీ, రెమ్మలు కానీ, కట్టెలు కానీ, ఇవన్నీ కూడా ముక్కలు ముక్కలు ముక్కలైపోతాయి. షెడ్రనో ఏదో అంటారు. ఈ ముక్కలు ముక్కలైపోయేదంతా కూడా పొలం అంతా పరుచుకొని ఉంటుంది కదా, మరి దాన్ని ఏరేది ఎవరు అంటారు? దాన్ని ఏరక్కర్లేదు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఈ మధ్యకాలంలో దొరికేటువంటి డికంపోజర్ అనేటువంటి పదార్థం ఒకటి దొరుకుతుంది. వేస్ట్ డికంపోజర్ని చిన్న చిన్న బుడ్లో దొరికింది. మన వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా తయారు చేశారు. మార్కెట్లో కూడా వివిధ రకాలు దొరుకుతున్నాయి. 20 గ్రాములు 30 గ్రాములు ఉంటుంది అది. దాన్ని తీసుకొచ్చి మనము 100 లీటర్ల నీళ్ళల్లో బాగా కలిపి దానికి ఇంకా ఏదైనా పేడ నీళ్ళు కానీ అవి కలిపితే ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతాయి. బాగా తిప్పేసి మనకి 2-3 రోజులు ఉండేలకే లోపల సూక్ష్మజీవులన్నీ బాగా అభివృద్ధి చెందుతాయి. అవన్నీ కూడా ఆ నీటిని మనం ఈ ఎండినటువంటి ఆకులు రెమ్మలంతా పొలం అంతా పరుచుకొని ఉంది కదా, దానంతా కూడా బాగా జల్లితే ఆ వ్యర్థం అంతా కూడా చాలా తొందరగా కుళ్ళిపోయింది. మామూలుగా మనం పంట మొదలుపెట్టేటప్పుడు ఇదంతా కష్టమవుతుంది, అప్పుడే కొడదనుకుంటాం. కానీ ఎప్పుడైతే వేస్ట్ డికంపోజర్ని దాంతోపాటుగా సూపర్ ఫాస్ఫేట్ని కూడా కలిపి మనం జల్లి మనం నీళ్లు పెట్టామనుకోండి, తొందరగా కుళ్ళిపోయింది. కుళ్ళటం వలన మనకి కనీసం 2-3 టన్నుల సేంద్రీయ పదార్థం భూమికి అందుతుంది. ఇందాక మనం అనుకున్నాం సేంద్రీయ కార్బన్ తక్కువ అవటం వల్ల ఇబ్బంది పడుతున్నామని, ఇది ఎరువుగా కూడా మారుతుంది మనకి. అందుకని సాగు ఖర్చు బాగా తగ్గించుకోవచ్చు, ఎరువు మందు ఖర్చులు కూడా కొంత తగ్గించుకోవచ్చు. ఆలోచించండి, ఈ విధంగా మనము మన పంట వ్యర్థాలని కాల్చేయకుండా భూమిలో సేంద్రీయ పదార్థంగా మారేలాగా వేస్ట్ డికంపోజర్ అనేటువంటి పదార్థాన్ని నీళ్ళలో కలిపి మన పొలమంతా జల్లుకున్నట్లయితే కనుక మనకి చాలా చాలా ఉపయోగం.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వాన కురుస్తుంది. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:44:15 వరకు దిక్షణాలను ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with a colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను 4 రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
2: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి. అదే విధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పని ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రులకు వెనకాల నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.

0: తెలంగాణలో మొక్కజొన్న జొన్న ఆయిల్ పామ్ పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ను ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భంగ నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గు లైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాల్లో బొగ్గులైన బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బొగ్గులైన బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
3: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలెక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్ సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలో ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వాడిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా బనెన్నో స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10 జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈరోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య

0: రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య నవదెహల్యాం సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడాలిడ్స్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. శ్రీ క్రిస్టోడాలిడ్స్ ఇత్యేషః హ్యః నవదెహల్లీం ప్రాప్తవాన్. విమానస్థానకె కేంద్రీయ మార్గ పరివహన రాజమార్గ రాజ్యమంత్రి అజయ్ టమ్టా ఇత్యనేన తస్య స్వాగతం కృతం. సహ ముంబైనగరం అపి గతవాన్. ప్రధానమంత్రి మోదీ సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః చ పరస్పర హితస్య విభిన్నేషు క్షేత్రేషు ద్విపాక్షిక సహకరణం సుదృఢం కర్తుం చర్చాం కరిష్యతః. వార్తాయాః అనంతరం అనేకేషు సంధిపత్రేషు హస్తాక్షరాణి వినిమయంచ భవిష్యతి. శ్రీమోదీ అతిథివిశేషస్య సమ్మానార్థం భోజస్య ఆయోజనం కరిష్యతి. సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః అద్య సాయంకాలే రాష్ట్రపతిభవనె రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము ఇత్యనయా సహాపి మిలిష్యతి. కేంద్రీయ వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః అద్య అవదత్ యత్ విశ్వం భారతదేశం విశ్వసనీయ సహభాగిరూపేణ పశ్యతీతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీవర్యస్య పంచరాష్ట్రాణాం యాత్రాయాః విషయే నవదెహల్యాం వార్తాహరాన్ సంబోధయన్ శ్రీగోయలః అవదత్ యత్ ఇయం యాత్రా సమాజస్య ప్రత్యేకవర్గాయ లాభస్య ప్రత్యాభూతిం కరోతీతి. సహ అవదత్ యత్ ప్రధానమంత్రిమండలస్య భ్రమణేన ప్రతీయతే యత్ భారతం వైశ్వికస్తరే దృఢతయా స్థితం అస్తితి. సహ ఏకస్య ప్రశ్నస్యోత్తరే అవదత్ యత్ రాహులగాంధినః నకారాత్మక రాజనీతేః కారణాత్ జనాః నిర్వాచనె కాంగ్రెసేతి దళం నిరాకృతవంతః. పశ్చాత్ అన్యస్మిన్ కార్యక్రమె శ్రీగోయలః అవదత్ యత్ భారతం అమెరికాంచ స్వాభావిక సహభాగిరూపేణ కార్యం కుర్వంతౌ స్తః. ప్రౌద్యోగికీ నవాన్వేషణం రక్షా డిజిటల్ దత్తాంశకేంద్రాణి క్వాంటమ్ కంప్యూటింగ్ అథ చికిత్సోపకరణాదిషు క్షేత్రేషు పరస్పరం పూరకరూపేణ కార్యం కురుతశ్చేతి. అష్టమః భారత ఫ్రాన్స్ సముద్రీయ సహకార సంవాదః బుధవాసరే ప్యారిస్ నగరే ఆయోజితః. చర్చాయాం అవైధ సముద్రీయ గతివిధీనాం ప్రతిరోధాయ పరిచాలన సహకారం సుదృఢం కర్తుం ఉభయోః దేశయోః సహభాగిత్వ ప్రతిబద్ధతాం ప్రతి అవధానం దత్తం. సశస్త్రలుంఠనం సాగరీయ ఆతంకవాదః మాదకద్రవ్యాణాం క్రయవిక్రయణం అవైధం అనిర్దిష్టం అథ అనియంత్రిత మత్స్యపాలనం అపి చ అన్యాని సాగరీయ సంకటాని చాపి చర్చితాః. కోల్కతా ఉచ్చన్యాయాలయేన ఆర్జీ కర్ చికిత్సా మహావిద్యాలయే బలాత్కార హత్యా ప్రకరణస్య అన్వేషణార్థం విశేష అన్వేషణదళస్య స్థాపన కృతాస్తి. త్రిసదస్యీయస్య SIT ఇత్యస్య నేతృత్వం కేంద్రీయాన్వేషణ విభాగస్య పూర్వక్షేత్రస్య సంయుక్త నిదేశకః భవిష్యతి. న్యాయాలయః జూన్ మాసస్య 25 దినాంకాత్ పూర్వం స్వప్రతివేదనం దాతుం దళం ఆదిష్టవాన్. NEET పరీక్షాపత్ర స్రావ ప్రకరణస్య ప్రముఖ వికాసె లాతూరనగరస్య బాలరోగ చికిత్సకః డాక్టర్ మనోజ శిరురే ఇత్యేషః కేంద్రీయాన్వేషణ విభాగేన గృహీతః ఇతి కథ్యతే. సూత్రానుగుణం డాక్టర్ శిరురే ఇత్యేషః స్వపుత్ర్యై NEET పరీక్షాయాః ప్రశ్నపత్రం అకృణోదితి అన్వేషణ సంస్థాః శంకయంతి. ఏకోనవింశత్యుత్తరద్విసహస్రతమవర్షస్య పుల్వామా ఆతంకవాద ఆక్రమణస్య సూత్రధారత్వేన విశ్వసితః హంజా బుర్హాన్ నామకః ఆతతాయి పాకిస్తాన్ అధికృత కాశ్మీరే అజ్ఞాతభుషుండిధారిభిః నరకం ప్రతి ప్రయాతితః. భారతీయ ఋతువిజ్ఞానవిభాగేన శ్వః ఉత్తరప్రదేశే మధ్యప్రదేశే విదర్భప్రదేశే చ ఉష్ణతరంగాత్ తీవ్రతర ఉష్ణతరంగస్య స్థితిః భవిష్యతీతి మత్వా రక్తసూచనా ఘోషితా. దిల్లీ హర్యాణా చండీగఢ్ తటీయ ఆంధ్రప్రదేశే అపి ఏతాదృశీ స్థితిః భవితుమర్హతి. IPL క్రికెట్ క్రీడాచక్రే గుజరాత్ టైటన్స్ ఇతి దళేన గతరాత్రౌ అహ్మదాబాద్ నగరస్య నరేంద్రమోదీ క్రీడాంగణె చెన్నై సూపర్ కింగ్స్ దళం 91 ధావనాంకైః పరాజితం. గుజరాత్ టైటన్స్ ఇత్యనేన స్థాపితస్య 33 ధావనాంక

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా 7:15 నేటి మాట తొలి అంశం. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ సందర్భంగా సమాచారం. తెలుగు చలనచిత్ర గీతాల సుప్రసిద్ధ రచయిత వేటూరి సుందరరామమూర్తి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. 90 ఏళ్ల ఆకాశవాణి శ్రీ బుగత సత్యనారాయణ గారి ఆకాశవాణితో అనుబంధ వాణి ప్రసారమవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన యాంటీబయాటిక్స్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి అవగాహన డాక్టర్ ఎంవివి గాంధీ గారితో శ్రీమతి కె ఇందిరగారు జరిపిన పరిచయ కార్యక్రమం. బాపూజీ స్మృతిచిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి ఉంటాయి. వార్తా వ్యాఖ్య 8:30, 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీమతి గుడిపాటి జానకీరమణ గారి గానం. శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి గారు వైలిన్. శ్రీ ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. పాటల పల్లకి 8:59 శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288091 జత చేసి రెండు నెంబర్లో దేనికైనా డైల్ చేసి కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు. పాటల పల్లకి 8:59, 9:30 10:00 ప్రత్యేక కార్యక్రమం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకంపై. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం మధుదయం సంగీత రూపకం. రచన డాక్టర్ వింజమూరి శివరామారావు గారు. సంగీతం శ్రీ తిరుపతి రామానుజస్సూరి. మధురిమ 11:00 NCERT 11:30 12:40 హిందీ చలనచిత్ర గీతాలు. 1:30 మహిళావాణిలో జీవ వైవిధ్యం ప్రకృతి సంపద డివి మానస శ్రీమతి డి శ్రీదేవుల సంభాషణ. 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీమతి గుడిపాటి జానకీరమణ గారి గానం. ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి గారు వైలిన్. ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. 2 ప్రసారం సాయంత్రం 5:00 యువవాణితో మొదలు. 5:30 మా పదం మీ భావం. 6:30 సాయం సమీరం శ్రీ ఎస్ శంకర్రావు గారి డోలు వాద్యాల వినాసం ఖండచాపు తాళం. 90 ఏళ్ల ఆకాశవాణి గురించి ఆకాశవాణి శ్రోత సాహితీవేత్త సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీ టి తరుణయ్య గారి కవిత ఇండియన్ రైల్వే విభాగం సీనియర్ సెక్షన్ ఇంజనీర్. 90 వసంతాల ఆకాశవాణి 7:15 రాజమహేంద్రవరం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ సిహెచ్వి నరసింహారావు గారి అంతరంగవాణి ఆకాశవాణితో. పల్లెసీమల్లో 7:15 ఉత్తర కోస్తా జిల్లాల నేలల స్థితిగతులు, పోషణ, యాజమాన్యంలో జాగ్రత్తల గురించి అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీలత గారి వివరణ. 90 వసంతాల ఆకాశవాణి రాత్రి 8:15 అనంతపురం ఆకాశవాణి సౌజన్యంతో. 9:30 స్వరమాలిక రాత్రి 10:00 నుంచి 11:00 ఆపాత మధురాలు పాత తెలుగు చలనచిత్ర గీతాల కార్యక్రమం. ఇవి ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:04:34. మరికొద్ది క్షణాలలో

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత 7 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన 7 ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే 7 ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
1: Great ally, great partner, we'll do a lot of good work with them, and so this is an important trip. I'm glad we're able to do it, because I think there'll be a lot for us to talk about, and we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad, so I believe, like, I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs, and that was my first meeting, and I'm glad we're able to do it now in India, and we're going to do one later in the year as well.
0: Bharat అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటనంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్కు రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మొటేగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత మారుతున్న ప్రపంచ

పరిణామాలు ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణ ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జైసల్మేర్కు పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వైశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. నలభై మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగాంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకి కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియదు.

ఎనిమిదిండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట.

సన్న సన్న తీవెలు, పెద్ద పెద్ద చెట్లు వాటిని అల్లుకొని, కొమ్మ కొసల్లో కోయిలమ్మల కుహుకుహులు, దాని కిందనే చిరుతుపులి గాండ్రింపులు, వాటితో పాటు ఆ పక్కనో కొంచెం దూరంగానో గలగలగలగల ప్రవహించే సెలయేర్లకి ఆవల జనజీవనం. ఈ జనం ఈ అరణ్యంలోకి వస్తారా? ఈ అరణ్యం ఆ ప్రజారణ్యంలో కలుస్తుందా? అంటే వేటికవే విడిగా ఉన్న, కలవాలనుకున్నప్పుడు కలిసి విడిగా ఉండొచ్చు, కానీ కలివిడిగా ఉండకపోవడం అంటూ మాత్రం ఉండదు. అదే జీవ వైవిధ్యం. ఈరోజు జీవ వైవిధ్య దినోత్సవం. ప్రపంచంలో 12 మహాజీవ వైవిధ్య ప్రాంతాల్లో మన దేశం ఒకటి. దాదాపు 45,000 వృక్షజాతులు, దాదాపు 77,000 జంతుజాతులు మన దేశంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లాంట్లు కొట్టి ఫ్లాట్లు కట్టి అనే ఆలోచనలో అలా అలా ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుంటూ వెళుతున్నాం అనుకుంటాం, ఆకాశాన్ని అందుకుందామని. ఆకాశానికి మరో పేరు ఏంటో తెలుసండి? శూన్యం. చివరికి అదే మిగులుతుంది. పచ్చదనాన్ని నాశనం చేసుకుంటున్నాం, హెచ్చుదనాన్ని కోరుకుంటూ నిచ్చెనలు వేసుకుంటున్నాం. తత్ఫలితంగా పరిమితి లేని వెచ్చదనాన్ని, కవోష్ణత్వాన్ని దింపేసుకుంటున్నాం. అది గత కొద్ది రోజులుగా మనందరం కూడా అనుభవిస్తున్న బాధే. ప్రపంచవ్యాప్తంగా రసాయనిక ఎరువులకు, కీటకనాశనులకు ప్రాధాన్యం పెరగడం, సేంద్రీయమైన ఎరువుల్ని వాడాలన్న ఆలోచన ప్రభుత్వం మనకి కలిగిస్తున్నప్పటికీ కూడా మనం కొంతమందిని పెడచెవిన పెట్టడం, జీవ వైవిధ్యంలో ఉన్న లాభాలని, అలాగే సామాజికంగా జరిగే మేలుని పక్కన పెట్టేయడం, వీటన్నిటినీ అలా కూడదు, అందుకే ఇలాంటివి రాకూడదు అని చెప్పడానికి నిదర్శనంగా సృష్టిలో ఏకత్వం ఎంత ఉందో, భౌతికంగా మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. కాబట్టి వైవిధ్యమే సృష్టి లక్షణం కనుక, స్వామి వివేకానంద చెప్పినట్టు, సృష్టిలో గల జీవరాశుల్లో ఏ ఒక్కటి అధికంగా కాదు, ఏది తక్కువ కాదు, అన్నీ సమానమే, అన్నీ మనిషి మీద ఆధారపడ్డాయి, మనిషి అన్నిటి మీద కూడా ఆధారపడ్డాడు. అందుకే సమస్త జంతుకోటి, వృక్షజాతి, జల సంపద ఒకటేమిటి, ప్రాకృతికమైనటువంటి, పంచభూతాకృతికమైనటువంటి సమస్త సంపదలు సమస్త జనులకు, సమస్త జనం

సకల ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు భిన్నత్వంలో ఏకత్వం, అదే మన దేశం, అదే జీవ వైవిధ్య రసకోశం. ఇదే ప్రపంచవ్యాప్తం అయితే విస్తృతం. భారతదేశం దృష్ట్యా మనం ఆలోచిస్తే భావ వైరుధ్యాల సంపత్తికి అవిస్మరణీయమైనటువంటి సంపద అన్నది ప్రభుత్వం ఈరోజు జీవ వైవిధ్య దినోత్సవ సందర్భంగా దానికి సంబంధించి సమావేశాలున్నాయి. చాలా చోట్ల వాటికి సంబంధించిన సభ్యులున్నారు. జీవ వైవిధ్యాన్ని సదా కాపాడుతూ మనం అప్పుడప్పుడు ఏదో పర్యటన కోసం వెళ్ళినట్టు చూసొస్తూ ఉంటాం. వేరే వెళ్ళక్కర్ లేకుండా మనం జీవులం, మన చుట్టూ వైవిధ్య దీవులం. ఆ రెండింటినీ కలుపుకుంటే అంతకన్నా ప్రకృతి రీత్యా శోభస్కరం ఏముంటుంది?

అది జీవవైవిధ్యం. ఈ జీవవైవిధ్యంలో మనకి సమాజము, సాంఘిక పరిస్థితులు, పరిశ్రమలు, వ్యవసాయము, కళలు, సాహిత్యం, ఇవి కూడా జీవన వైవిధ్యము, జీవన సంజీవని వైవిధ్యం కూడా. అందుకే కోకిలమ్మ పెళ్లి చేసుకుంటూ ఉంటే కోనంతా సందడిగా ఉంటుంది. ఈ రెండిటినీ మానవ ప్రణయ జీవనానికి ఆరోహణ, సదారోపణ, సుధాలాపన చేసి చూపించడం కూడా జీవ వైవిధ్యము, గాన వైలక్షణము, సాహిత్య ఔన్నత్యం కూడా. మరి దీన్ని విరచించి మనకి అందించిన వైనం

అలాంటి గీతికా వసంతుడు ఎవరైనా ఉన్నారా? అది ఇది అని కాదు, అసలు ఏది కాదు, ప్రణయ గీతాలైనా ప్రళయ గీతాలైనా విరహాల పాటలైనా వైరాగ్యమైన నైరాస్యమైన లలిత లలిత శృంగారమైన వీటన్నిటికీ ఆటపట్టు, ప్రతి మాట ఒక కనికట్టు, అది ఇన్నిన్ని ఇజాలున్నాయి కదా, ఇది ఏ ఇజం అంటే దట్ ఈజ్ వేటూరిజం. ఈరోజు వేటూరి సుందరరామమూర్తి గారి వర్ధంతి. వేటూరి సుందరరామమూర్తి గారు అని ఎవరు ప్రత్యేకంగా అడగరు, సినిమా పాటలతో పరిచయం ఉన్నవాళ్ళు. అదొక సుందర శివానందలహరి, సెలల తరంగం, అలల మృదంగం, మనసే గుడిగా, మనిషికి ముడిగా వెడలినటువంటి ఒక వీణా మధురవళి, ఒక మురళి మృదురవళి, వ్రేపల్లె పిల్లనగ్రోవి మురళి వేణువు, ఇలాంటి మాటల్ని విస్తారంగా హాయిగా ఆడుకుంటూ వాడుకుంటూ, నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతిరేయి, కార్తీక పున్నమిరేయి అనగలగడం ఒక్క వేటూరి సొత్తు. శృతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంత కబళ నవ్యుత్పత్తి గౌరవంబు పూర్వకవి ముఖ్య విరచిత పూర్వకావ్య భావ సుధాచర్వణ ప్రౌఢతనయు అనగలిగిన వేటూరి సుందరరామమూర్తి గారికి పద్యంతో పాటు గీతికా సేద్యం ఆయన హృదయ వాద్యం. ఒకటేమిటి, ఆనాడు ఓసీత కథలో భారతనారీ చరితము అని క్లిష్ట సమాసపద భూయిష్టం

గారు వస్తే ఇదేం పాట అన్నారు కే విశ్వనాథ్ గారు, ఇదే పాట, ఇది ఇలాగే ఉంటుంది, దీన్ని ఇలాగే పెడుతున్నానన్నారు. అది అలాగే భళాభళి చలాచలి చలామణి అయింది. ఆహా, ఇంత సంస్కృతంలోనే రాస్తారు, సామాన్యులకి అందుబాటులో మామూలు చిత్రాలకి రాయరా అనగానే మనకి యమగోళలో పాట ఒలమ్మి తిక్కరేగింది. అమ్మో మరీ ఇంత అంటే ఓంకార నాదాను సంధానము గానమే అన్నారు. అలాగే సాగర సంగమంలో వేదాంతం అంతా కూడా అలాగ కాచి వడబోస్తే దాన్ని మెచ్చుకొని మనకి కోదండపాండి చిత్ర నిర్మాణ సంస్థ వారు శుభ సంకల్పం తీసినప్పుడు ముచ్చటగా ఆ పాటని ఇదిగో ఇంత అందంగాను ఎస్పి శైలజ గారి స్వరాన్ని కూడా కలుపుకొని నరుడి బ్రతుకు నటన

కోటి రూపాయల పాటగా అడవిరాముడిలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను. అలాగే పద చమత్కారానికి ఈడొచ్చి ఇక్కడ ఈడేసి కూర్చున్నాక ఇలాంటి ప్రయోగాలు వేటూరి సుందరరామూర్తి గారి కళ నుండి కొల్లలు మధురం మధురం మధురం, ప్రణయం మధురం, కలహం మధురం అని సర్వ మధురిములతోటి గంగ యమునలు సంగమించిన గానమా తాజమహలే ప్రణయజీవుల పావురం అనడం వేటూరి సుందరరామూర్తి గారికే చెల్లు. అలాగే ధీర సమీరే యమునా తీరే అన్న జయదేవ అష్టపది పల్లవి తీసుకుని గోకులమున రాధికలోన మరుల వేణుగానములుకిన కృష్ణ అనడం ఒకటేమిటి. వేటూరి సుందరరామూర్తి గారికి ప్రాచీన సాహిత్యంతో ఉన్న పరిచయంతో ఆ భావ బాంధవ్యాన్ని ఆధునిక చలనచిత్ర గీతానికి ఆయన ముడిపెడితే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, జాబీలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది అనాలి. అంత తేలికైన పదాలతో కూడా ఆయన నిర్మాతలు కోరినట్టుగా సంగీతానికి తగినట్టుగా తననాలు ఇలా ఇవ్వగానే ఆ సరిగమలకు డుమువుల్ని అంటే తెలుగు పదాల్ని అలవోకగా భావయుక్తంగా ఒలికించిన వేటూరి పిల్లన గ్రోవికి నిలువెల్లగాయాలు, అల్లన మ్రోవిని తాకితే గేయాలు, నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ, ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ అనగలగడం ఆయనకే చెల్లు. బహుశా ఆయనతోనే చెల్లు కె విశ్వనాథ్ గారు, కె మహాదేవన్ గారు ఒకరేమిటి ఎందరెందరో దర్శకులకు ఆయన రాసిన పాటలు. 1936 జనవరి 29 కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో పుట్టిన ఈ పెద్ద పెద్ద కళ్ళ కలం పట్టిన పిడికిళ్ళ వేటూరి మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, విజయవాడలో పట్టభద్రత, ఆ తర్వాత పాత్రికేయ పట్టాలెక్కి భద్రంగా ఉద్యోగం చేసుకుంటూ చలనచిత్ర కళారంగాన్ని ఆకర్షించి గీతాలను ఆవిష్కరించి 1956 నుండి 16 పాటు ఉన్న పాత్రికేయ వృత్తి నుండి చలనచిత్ర గీతాలతో గాన ఛందో అక్షర వైవిధ్య సందేహ నివృత్తికి వృత్తికి బద్ధమైనటువంటి వ్యక్తి, జాతీయ పురస్కారాన్ని పొందిన మహానుభావుడు, పుస్తకాలు సిరికాకులను చిన్నదితో ఆకాశవాణితో ఆయన అనుబంధం, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం, ఆనాడు బాలాంత్రపు రజనీకాంతరావు గారు వారిని రేడియో ద్వారా పరిచయం చేయడం, రాయలనాటి తెలుగు సంస్కృతిని, ఆ తర్వాత కొమ్మ కొమ్మకో సన్నాయి, ఇలా ఒకటా రెండా ఇక ఓ సీత కథ నుండి అడవిరాముడు, పంతులమ్మ మానస వీణా మధుగీతం అంతే ప్రతిగీతం, గోరింటాకు కొమ్మ కొమ్మకో సన్నాయి, మంచు పల్లకి శుభలేఖ, ఖైదీ, మంత్రిగారి బియ్యంకుడు, మేఘ సందేశం, ఇలాగా ఎన్నెన్ని ఎన్నెన్ని ఎన్నెన్ని చిత్రాలు. వేటూరి గారి మీద ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అభిప్రాయం. గానం కోరుకునే గీతం వేటూరి, గాయకుడు కోరుకునే కవి వేటూరి అని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, పైనీరన్న ట్రెండ్ సెట్టర్ అన్న వేటూరి గారే అని సీతారామ శాస్త్రి గారు, ఎన్నెన్నో ప్రశంసలు, ఆశంసలు, శుభాకాంక్షలు అందుకొని ఎన్ని శృంగార గీతాలు రాసినా, ప్రణయ మధుర లాలిత్య సాహిత్య నీరాజనాలు అందించిన సన్నజాజులు, మరిమల్లెలు, కనకాంబరాలు, మందారాలు మాలకట్టి గిరాందేవి మెడలో అలంకరించిన

వేటూరిలో అంతర్గతమైన ఉపనిషద్వేదం, ఉపనిషద్వేదన, వైరాగ్య శోధన అలా ఉంటూ ఉంటూ ఉంటూ రగిలి రగిలి రగిలి

0: అక్షరం మాతృదేవో భవ అంటూ మే 22, 74 2010 నాడు బాణీ బాణీకి వేడి వేడి బఠానీల్లాంటి మాటల్ని అందించిన పాటల మరాఠీ పూడుకుపోయిన గొంతులో వెలికిరాని మధుపుంతలిన్ని మరుగైపోతున్నాయనగా అరమోట్పు కళ్ళు అంతంత నేత్రాలు అలాగ మూసుకుపోయి హరికథాగానమలా ప్రతిధ్వనిస్తూ ఉండగా పైలోకపు స్వరశిల్పి స్వైర కల్పనలోని పల్లవి బాణీలోంచి ఝుమ్మంది నాదం అంటూ ఉండగా సయ్యంది ప్రతి పాట పాదం అని వింటూ ఉండగా బేటూరి కలం జ్వాలామాలికలు జోలల డోలికలు ప్రపంచాన్ని ఊగిస్తూ ఊపిరిస్తూ శాసిస్తూ శ్వాసిస్తూ ఉండగానే వేణువై వచ్చి గాలినై విడిపోతున్నాను అంటూ దివంగతమైంది ఆయన ఊపిరి. కానీ ఎప్పటికీ మిగిలిపోతుంది ఆ పాటల కడలి కడ సవ్వడి. నేటిమాట విశేషాలు విన్నారు 90 ఏళ్ల ఆకాశవాణి శ్రీ బుగత సత్యనారాయణ గారు ఆకాశవాణితో వారి అనుబంధ వాణిని వినిపిస్తారు.
1: రేడియో శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఆకాశవాణి విశాఖపట్నం 90 సంవత్సరాల ఉత్సవానికి నా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. నా పేరు బుగత సత్యనారాయణ. నేను నటునిగా మొట్టమొదట ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం కేంద్రం రేడియో నాటకాలతోనే నా నట ప్రస్థానం ప్రారంభమైందండి. నేను ప్రజెంట్ రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ని. 1987 సంవత్సరంలో యువవాణి కార్యక్రమంతో ప్రారంభమై ఎన్నో కార్మికుల కార్యక్రమాలు, కథానికలు, నాటకాలు, నాటికలు, మరెన్నో రేడియో నాటకాల అవార్డులకు నా గొంతు ప్రాణం పోసిందండి. ఈరోజు నేను సినిమాల్లో రంగస్థలం, మహానటి, సారు, దసరా, కో అంటే కోటి, గేమ్ చేంజర్ ఇలా ఓ 80 సినిమాలు చేశానండి. ఎన్నో టీవీ సీరియల్స్, వెబ్ సిరీసు, కామెడీ షోస్ చేయగలిగాను అంటే నా కన్నతల్లి ఆల్ ఇండియా రేడియో వల్లనే నాకు సాధ్యపడింది అని నేను అనుకుంటానండి. ఎందుకంటే డైలాగ్ ఎలా చెప్పాలి, డైలాగ్ ఎక్కడ విరవాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ ఏ రసాన్ని పండించాలో రేడియోలో నేను నటించి నేర్చుకుని మీ అందరి ఆదరాభిమానాలను పొందగలిగాను. ఇప్పటికీ నేను ఎన్నో టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటానండి, రేడియో కళ్ళు లాంటివి, టీవీ సినిమా కళ్ళద్దాలు అని. నాటి తరం నటులు శ్రీ ఎస్వి రంగారావు గారు, శ్రీ కాంతారావు గారు, రేలింగి గారు, సూర్యకాంతం, అంజలి, గిరిజ ఇలా చాలామంది నటులు మొదట రేడియో నాటకాల్లో నటించే ప్రముఖ సినీ నటులు అయ్యారు. వాళ్ళు ప్రముఖ నటులు అయ్యాక కూడా రేడియోలో నాటకాలు వేసేవారండి వాళ్ళు. అలాగే నేటి తరం చూస్తే మన విశాఖపట్నం నటులు రేడియోలో నటించిన ప్రముఖ సినీ నటులు శ్రీ కాశీ విశ్వనాథం గారు, వంకాయల సత్యనారాయణ గారు, శ్రీ కృష్ణ చైతన్య గారు, అయితే ఓకే కొండవలస లక్ష్మణరావు గారు, శ్రీ వైజాగ్ ప్రసాద్ గారు, శ్రీ ఎస్కే మిశ్రో గారు, ఇలా ఎందరో సినీ నటులు ఉన్నారు. మరి వాళ్ళందరితో పాటు నేను కూడా ఉండటం, వాళ్లతో కలిసి రేడియో నాటకాల్లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పట్లో రేడియో నాటకం అంటే తో ఉత్సాహంగా ఉల్లాసంగా పరిగెట్టేవాళ్ళం. ఆ రోజులు రావండి మళ్ళీ. నేను 1982 నేవల్ ఆర్మమెంట్ డిపో NED మన విశాఖపట్నంలో ఉందండి. కొత్తగా ఉద్యోగం జాయిన్ అయ్యాక మొట్టమొదటి జీతంతో నేను మర్ఫీ రేడియో కొన్నానండి. చాన్నాళ్ళు ఆ రేడియో ఉండేది నా దగ్గర. నా పెళ్ళికి అనుకోకుండా మా అత్తవారు పెద్ద రేడియో, 6 బ్యాండ్ల మర్ఫీ రేడియో కూడా కట్నంగా ఇచ్చారండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రేడియోతో అనుబంధాలు. మరి ఈ 90 సంవత్సరాల ఉత్సవానికి నేను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే 100 ఏళ్ల ఉత్సవం కూడా ఇంకా బాగా మరింత ఉత్సాహంతో జరుపుకోవాలని, మళ్ళీ రేడియో నాటకాలు చెయ్యాలని పాత రోజు

0: మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బుగత సత్యనారాయణ. నమస్కారం.
1: 90 ఏళ్ళ ఆకాశవాణి శ్రీ బుగత సత్యనారాయణ గారి ఆకాశవాణి అనుబంధవాణి విన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఇప్పుడు యాంటీబయాటిక్స్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ గురించి అవగాహన డాక్టర్ ఎంవివి గాంధీ గారితో శ్రీమతి కె ఇందిర గారు జరిపిన పరిచయ కార్యక్రమం.
2: ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ఎంవివి గాంధీ గారు వచ్చారు. వీరితో మాట్లాడి మనం యాంటీబయాటిక్స్ గురించి మరియు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి వీటి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గాంధీ గారు.
3: నమస్కారం మేడం.
2: డాక్టర్ గారు, యాంటీబయాటిక్స్ అంటే ఏమిటండి, అది ఎక్కడైనా వాడవచ్చా?
3: యాంటీబయాటిక్స్ అంటే బ్యాక్టీరియా పైన బ్యాక్టీరియాని నివారించడానికి వాడే మందుల్ని యాంటీబయాటిక్స్ అంటాం. అది మనం ఎక్కడ పడితే అక్కడ వాడటానికి పనికిరాదు. మనకి మన వాతావరణంలో కానీ మన శరీరంలో కానీ బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, పారాసైట్స్ అనే వివిధ రకముల క్రిములు ఉంటాయి. ఈ క్రిముల్లో కేవలం బ్యాక్టీరియా పైన మాత్రమే పనిచేసిన దాన్ని యాంటీబయాటిక్ అంటాం.
2: మరి డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా జ్వరం వస్తే పారాసెటమాల్స్ తీసుకుంటాము, తగ్గకపోతే ఏదో యాంటీబయాటిక్ తీసుకోవాలి కదా అన్నది సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ, అప్పుడు యాంటీబయాటిక్ తీసుకోవడం జరుగుతుంది, అది కరెక్ట్ కాదంటారా?
3: అది ముమ్మాటికి తప్పుండి. యాంటీబయాటిక్ అనేది డాక్టర్ సూచన లేకుండా తీసుకోకూడదు. ఏ క్రిమికి ఏ సంబంధించిన యాంటీబయాటిక్ ఉంటుందో కేవలం పరీక్ష వల్లగానే నిర్ధారణ అవుతుంది. పరీక్ష చేయని ఎడల డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఆ సంబంధిత యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.
2: సార్, మరి ఇప్పుడు ఒక పదం కొత్తగా వింటున్నాం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, అదంటే ఏంటండి?
3: యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈ మధ్యకాలంలో బాగా ఈ పదం నానుడిలోకి వస్తుంది. మనం ప్రతి చిన్నదానికి, ఇంతకు ముందు మీరు అడిగారు జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటున్నాము, తగ్గకపోయేలా మనం యాంటీబయాటిక్ వేసుకుంటున్నాము, ఇది కరెక్టా? సో జ్వరం అనేది కేవలం బ్యాక్టీరియా వల్ల మాత్రమే రాదు. జ్వరం అనేది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, పారాసైట్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. మనకి జ్వరాలు వచ్చేటప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ అనేవి పనికి రావు. యాంటీబయాటిక్స్ అనేవి కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మాత్రమే పనికొస్తాయి. అలా మనం అవసరం లేని చోట యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆ డ్రగ్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం, అంటే దుర్వినియోగం చేస్తున్నాం. ఇలా దుర్వినియోగం చేయటం వలన మనకి అవసరమయ్యేటప్పుడు ఆ డ్రగ్ మన శరీరంలో ఉండే క్రిమితో పోరాడే శక్తి తగ్గిపోతుంది. దీన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు.
2: అంటే మన శరీరంలో ఉన్న క్రిములు వాటికి రెసిస్టెంట్ అయిపోతాయి అంటారు?
3: రెసిస్టెన్స్ అయిపోతాయి, 100కి 100 పాళ్ళు.
2: అంటే మళ్ళీ యాంటీబయాటిక్ వాడే అవసరం ఉన్నప్పుడు క్రిములు పనిచేయవంటే,
3: మీ ఉదాహరణకి ఒక పర్టికులర్ క్రిమి ఏ ఉంది, ఆ క్రిమి పైన పర్టికులర్ యాంటీబయాటిక్ ఎక్స్ పనిచేస్తుంది. మనకి ఈ ఏ అనే ఇన్ఫెక్షన్ లేకుండా కూడా ఎక్స్ అనే యాంటీబయాటిక్ వాడటం వలన తదుపరి కాలంలో మనకి ఏ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఈ ఎక్స్ అనే యాంటీబయాటిక్ యూజ్ చేయటం వల్ల ఈ ఏ అనే ఇన్ఫెక్షన్ని మనం పరిపూర్ణంగా కట్టడి చేయలేకపోయే అవకాశం ఉంటుంది.
2: అంటే ఓవర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కూడా ఒక అబ్యూస్, సబ్స్టెన్స్ అబ్యూస్ లాగా అయిపోతుంది అంటారా?
3: డెఫినెట్లీ అమ్మా, యాంటీబయాటిక్స్ ఆర్ ఆల్సో వన్ సబ్స్టెన్స్. అది సబ్స్టెన్స్ అబ్యూస్ అనేది 100కి 100 పాళ్ళు, కరెక్ట్.
2: మరి ఇదివరకు అనుకున్నట్టుగా మామూలుగా తలనొప్పికి ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడికేషన్ తీసేసుకుంటూ ఉంటాం, జలుబుకి, జ్వరానికి, లేదా సెల్ఫ్ మెడికేషన్, ఇంట్లోనే ఒక మెడిసిన్స్ పెట్టు ఉంటుంది జ్వరానికి, జలుబుకి, తలనొప్పికి, ప్రతిదానికి సిమ్టమ్స్ తోటే మనం మెడికేషన్ తీసుకుంటున్నాం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
3: అది చాలా చాలా పెద్ద తప్పమ్మా. మన శరీరానికి మనమే మనకి తెలియకుండా శిక్షణ వేసుకుంటున్నాము. మీరే కాదు, మేము కూడా మా పేషెంట్స్ ఓవర్ ద కౌంటర్ కాకుండా రెగ్యులర్గా వచ్చినా కూడా ఇప్పుడు ప్రతీది కూడా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతుంది. జ్వరం వచ్చినా కూడా జ్వరాన్ని భరించలేనట్టుగా, లేకపోతే పని ఒత్తిడి ఎక్కువైనట్టుగా, సెలవులు దొరకనట్టుగా, ఇంట్లో ఖాళీ రెస్ట్ తీసుకోవడానికి కష్టమైనట్టుగా, రేపే ఆఫీస్కి వెళ్ళాలి అన్నట్టు, మా మీద కూడా కొంత భాగం పేషెంట్లు ఒత్తిడి తేవటం వల్ల అవసరం లేకుండా కూడా కొన్నిసార్లు యాంటీబయాటిక్ అనేది రాయడం జరుగుతూ ఉంది. ఓవర్ ద కౌంటర్ కానీ డాక్టర్స్ పర్యవేక్షణలో కానీ అవసరం లేని చోట యాంటీబయాటిక్ రాయటం అనేది, అవసరం లేని చోట యాంటీబయాటిక్ యూజ్ చేయటం అనేది చాలా పెద్ద నేరం.
2: మరి సరే, అలాగే కాకుండా గూగుల్లో

0: సింప్టమ్స్ అవి చూసేసి ప్రజలు అలాగే వెళ్ళిపోతున్నారు, అంటే డాక్టర్స్ ని సంప్రదించకుండా, దాని గురించి ఏమంటారు సార్?
1: గూగుల్ అనేది మనకి కొంచెం పరిజ్ఞానం పెంచడానికి ఒక సాధనం. పరిజ్ఞానం అంటే మనం ఏ కోణంలో గూగుల్ని చూస్తే ఆ కోణంలో మనం చూడగలుగుతాం. ఉదాహరణకి మనకి దగ్గు వచ్చింది, దగ్గు అనేది ఊపిరితిత్తుల్లో ఇబ్బంది వల్ల రావచ్చు, గుండె జబ్బు ఉంటే రావచ్చు, కేవలం గ్యాస్ట్రైటిస్ ఉండే కూడా రావచ్చు. కనుక ఈ మూడిట్లో ఏది అనేది గూగుల్ అనేది చెప్పలేదు. ఈ మూడిట్లో ఈ దగ్గు ఏ అవయవం ఇబ్బంది వల్ల వచ్చిందన్నది కేవలం డాక్టర్ మాత్రమే కనిపెట్టగలరు. కనుక డాక్టర్ పర్యవేక్షణలో దానికి సంబంధించిన మందులు వాడాలి. అట్లనే

0: వస్తుంది, జ్వరం ఏ విధంగా వస్తుంది, ఏ రకంగా వస్తుంది, ఏ క్రిమి వల్ల వస్తుంది. సపోజ్ మనకి మలేరియా చాలా ఎక్కువగా మోతాదులో ఉంటుంది, చలికాలంలో మలేరియా వస్తుంది, రైనీ సీజన్లో డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో మలేరియా కానీ డెంగ్యూ కానీ, మలేరియా అనేది ఒక రకమైన పారాసైట్, డెంగ్యూ అనేది వైరస్, ఈ రెండిటికి కూడా యాంటీబయాటిక్ వాడవలసిన అవసరం లేదు. కానీ మన కమ్యూనిటీలో కానీ, మన ఓవర్ ద కౌంటర్ కానీ ప్రతి జ్వరానికి కూడా యాంటీబయాటిక్ అనేది వాడటం జరుగుతుంది. ఇట్లా మలేరియా కానీ డెంగ్యూ కానీ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆ జ్వరాలు తగ్గవు సరి కదా, ఈ డ్రగ్ అనేది మిస్యూటిలైజ్ జరుగుతుంది. ఇదే మన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్కి మొదటి స్టెప్.
1: ఒకవేళ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అయిపోయింది అనుకోండి, దానికి మరి ఏదైనా పరిష్కారం ఉంటుందంటారా?
0: యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం, ఒక పర్టికులర్ డ్రగ్కి ఆ క్రిమి యాక్ట్ చేయవలంది యాక్ట్ చేయడం మానేస్తుంది. పరిష్కారం అంటే ఇంకా మనం వేరే డ్రగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక డ్రగ్ పనిచేయనప్పుడు వేరే డ్రగ్ వేస్తాం, ఆ డ్రగ్ పనిచేయనప్పుడు వేరే డ్రగ్ వేస్తాం. ఎట్లాగా ఒక స్టేజ్ వచ్చేసరికి ఈ పర్టికులర్ క్రిమితో పోరాడటానికి మన కమ్యూనిటీలో కానీ, మన ఇండియాలో కానీ, మన వరల్డ్లో కానీ ఆ సంబంధించిన డ్రగ్స్ దొరకపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రీసెంట్గా ఒక స్టడీలో ఏంటి అంటే, ఎలానే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కంటిన్యూ అవుతే బై 2050 ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది క్యాన్సర్ కంటే చాలా పెద్ద రోగంగా, చాలా ఎక్కువ స్టెప్స్ ముందుగా ఉండేటట్టుగా ఆ స్టడీ అనేది నిర్ధారిస్తుంది. కాబట్టి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఈరోజు మానవాళికి చాలా పెద్ద సవాల్గా తయారైంది. కాబట్టి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఇప్పటి నుంచి, కనీసం ఈ రోజు నుంచి అయినా మనం అందరం తగ్గించే ప్రయత్నం చేయాలి.
1: సార్ మరి మీరు అన్నట్టుగా ప్రతిదానికి ప్రతి మెడిసిన్కి మీరు డాక్టర్ని సంప్రదించమంటే, ప్రతి తలనొప్పికి, జ్వరానికి, జలుబుకి డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి, వాళ్ళని ఏమంటారు?
0: అలా కదమ్మా, మనకి తెలుగులో ఒక నానుడు ఉంటుంది, కీడొచ్చు మేలే అంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, తలనొప్పి అనేది ఏమీ లేకుండా ఒత్తిడి వల్ల రావచ్చు, అతిపెద్ద క్యాన్సర్ వల్ల కూడా రావచ్చు. మనం ఏ జబ్బునైనా కూడా, ఏ సిమ్టమ్ అయినా కూడా ఆదిలోనే మనం దాన్ని కనిపెట్టగలిగితే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం మనం డాక్టర్ని ఎంత ఎర్లీగా సంప్రదిస్తే అంత మంచిది.
1: సార్ మరి ఇప్పుడు యాంటీబయోటిక్స్ తీసుకునే విధానం కూడా ఉంటుందా? దాన్ని మాత్రలని నీళ్ళలో కలుపుకొని తీసుకోవచ్చా, లేదా దాన్ని నూరేసి తేనెలో కలుపుకొని తీసుకోవచ్చు అంటారా?
0: చాలా చక్కగా అడిగారమ్మా. యాంటీబయోటిక్స్ అనేవి మనకు మార్కెట్లో వచ్చినప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు, డే ఇన్ అండ్ డే అవుట్ ప్రతిరోజు కూడా ప్యాకింగ్ అనేది కొత్త కొత్తగా మారుతూ ఉంటుంది. ఆ ప్యాకింగ్ కొత్త కొత్తగా మార్పు ఎందుకు చేస్తారంటే, ఆ డ్రగ్ తాలూక పొటెన్సీ, ఆ డ్రగ్ తాలూక శక్తి కానీ సామర్థ్యం కానీ రోజురోజుకి పెరగటానికోసం అట్లా ప్యాకింగ్లు మారుస్తూ ఉంటారు. మనం చాలామంది ఈ మాత్రలు మింగే ఫోబియా వల్ల కానీ, మాత్ర సైజు పెద్దదని కానీ, లే ఇంకొక కారణం చేత, ఇంకొక కారణం చేత కానీ గుండ చేయటము, తేనెలో కలుపుకొని తాగటం, ఇట్లా చేయటం వల్ల ఆ యాంటీబయాటిక్, మనం తీసుకునే మందు యొక్క పొటెన్సీ, శక్తి అనేది తగ్గిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. ట్యాబ్లెట్ని ట్యాబ్లెట్ రూపంలోనే కవర్ నుంచి, ప్యాకేజ్ నుంచి తీసిన వెంటనే గాల్లో ఎక్కువసేపు ఉంచకుండా ఇమీడియట్గా మింగేయాలి.
1: సార్ ఫైనలీ ఒక విషయం అండి, యాంటీబయోటిక్స్ తోటి కూడా రియాక్షన్స్ అయ్యే ప్రమాదం ఉందా?
0: యాంటీబయోటిక్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా. మనం ఏ పని చేసినా కూడా రిస్క్ బెనిఫిట్స్ రెండు చూసుకోవాలి. ఏది 51% ఉంటే అటువైపు వెళ్తాం. మనకి లైఫ్ సేవింగ్, సపోజ్ ఒక పేషెంట్ న్యూమోనియాతో వచ్చాడు, ఆ న్యూమోనియాతో వచ్చిన పేషెంటు లైఫ్ సేవ్ చేయడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. సో యాంటీబయాటిక్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కానీ రియాక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. న్యూమోనియా పేషెంట్ని ఆ సంబంధించి యాంటీబయాటిక్ వాడటం వల్ల విరోచనాలు ఎక్కువ అవుతాయి అని మనం ఆ యాంటీబయాటిక్ వాడకుండా ఉన్నట్లయితే ఈ న్యూమోనియా వల్ల పేషెంట్ ప్రాణ ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ ఎక్కడైతే వాటి అవసరం ఉంటుందో అక్కడ కరెక్ట్ మోతాదులో వాడినట్లయితే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అని తగ్గే అవకాశం ఉంటుంది.
1: సార్ మరి ఇప్పుడు ప్రతి మనిషికి ఒకేలాంటి రియాక్షన్, ఒకేలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కదండి ఒక మోతాదుతో, మరి పేషెంట్స్లో ఎటువంటి అవేర్నెస్ ఉంటే మంచిదంటారు?
0: సో యాంటీబయాటిక్స్ వాడే ముందు కూడా పేషెంట్ నాలెడ్జ్ ఉన్నవాడైతే పేషెంట్ తన డాక్టర్కి, తన కన్సల్టెంట్కి తన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి, లేకపోతే తన శరీరంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ముందు గతంలో ఆయన యాంటీబయాటిక్ వాడేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా?

0: ఇట్లాంటివన్నీ డాక్టర్కి చెప్పినట్టయితే ఆ ఇబ్బందులన్నీ తొలగించి, లేకపోయినా ఆ ఇబ్బందులు లేనటువంటి యాంటీబయాటిక్స్ని ప్రిస్క్రైబ్ చేసే అవగాహన ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యాంటీబయాటిక్ వాడితే గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈరోజు రేపు మన పనుల ఒత్తిడిలో కానీ మనం తినే ఆహారం వల్ల కానీ గ్యాస్ట్రైటిస్ అనేది చాలా కామన్. సో గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉందనుకోండి, డాక్టర్ గారు గ్యాస్ట్రైటిస్కి సంబంధించిన ట్యాబ్లెట్ ముందు వేసి కొంత గ్యాప్ ఇచ్చి సంబంధించిన యాంటీబయాటిక్ వేసుకోమని చెప్పే సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే కొంతమందికి యాంటీబయాటిక్స్ వాడితే స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది, స్కిన్ దురదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్, కానీ వాటిని కూడా నివారించడానికి వేరే మందులు పెట్టి యాంటీబయాటిక్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. శ్రోతలు, మరి అదండి, మనం యాంటీబయాటిక్స్ మందులు వాడేటప్పుడు మనకి తెలుసుకోవాల్సిన విషయాలు మనం తెలుసుకుంటే, అలాగే ప్రతిదానికి మెడిసిన్స్ వేసుకోవడం తగ్గించి డాక్టర్ సలహాలని పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. డాక్టర్ ఎంవివి గాంధీ గారు, మీరు మా ఆకాశవాణికి వచ్చి ఇంత చక్కటి సలహాలు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
2: ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికని యాంటీబయోటిక్స్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి అవగాహన ఈ అంశంపై డాక్టర్ ఎంవివి గాంధీ గారితో శ్రీమతి కె ఇందిరగారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు ఇప్పుడు.

స్వార్థత్యాగంలో మొదటి అడుగు వేయడంలో బాపూజీ అగ్రేసరులు. 1901లో గాంధీజీ దక్షిణాఫ్రికా వదిలి భారతదేశానికి వచ్చేయాలని నిశ్చయించుకున్నారు. 8 ఏళ్లపాటు దక్షిణాఫ్రికాలో ఉండి అక్కడ భారతీయుల కోసం పాటుపడ్డారాయన. తన స్నేహితులంతా తనను భారతదేశం రమ్మని, మాతృదేశానికి సేవ చేయాలని రాస్తున్నారు. కానీ దక్షిణాఫ్రికాలో అతనితో పనిచేసిన వారంతా గాంధీజీని వెళ్ళొద్దండి అని పట్టుబట్టారు. చివరకు వారు తమకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు దక్షిణాఫ్రికా గాంధీజీ రావాలి అని అంగీకరింపజేసిన తరువాత ఆయన భారతదేశానికి వెళ్ళడానికి ఆమోదించారు. నేటాల్లో భారతీయులు ఆయనకు ఘనమైన వీడ్కోలిచ్చారు. ఎన్నో సమావేశాలు, సభలు, గాంధీజీ చేసిన సేవ ప్రస్తుతించి తమ కృతజ్ఞత వెల్లడి చేశారు. ఎన్నో బహుమతులు ఇచ్చారు. బాపూజీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆయనతో ఎన్నో వీడ్కోలు పత్రాలు, పుష్పమాలలు, బహుమతులును. బహుమతుల్లో బంగారు బొత్తాయిలు, గాజులు, బంగారు గడియారాలు, గొలుసులు, కంఠహారాలు ఉన్నాయి. ఇవి కాక చాలా ఖరీదైన వజ్రాలతో చేసిన నగలున్నాయి. అవి ఎన్నడూ ఆశించిన వ్యక్తి కాదు కదా బాపూజీ. కస్తూరిబాయ్ అవన్నీ చూసి మురిసిపోయింది. వాటిని మళ్ళీ మళ్ళీ చూసి ఆనందించింది. ఆమెని రాడంబర హృదయం. ఆ బంగారం అంతా చూసి అది కూడా అంత ఆదరాభిమానాలతో ఇచ్చారే అని ఎంతో ఆనందాన్ని పొందింది. కానీ గాంధీజీ నిశ్శబ్దంగా ఏదో తీ

0: తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మనసులో పెద్ద సంఘర్షణ. వారంతా ఇచ్చిన ఆ పారితోషికాలు బహుమతులు తీసుకోవడం న్యాయమేనా? అవి తీసుకోవడానికి తనకి హక్కుందా? తాను ఇక్కడి భారతీయులకు ఏ విధమైన పారితోషికాన్ని తీసుకోకుండా సేవ చేస్తానని మాట ఇవ్వలేదు. తన క్లయింట్లు ఇచ్చిన కొద్ది బహుమతులు మినహాయిస్తే మిగిలినవన్నీ తాను చేసిన ప్రజాసేవకే లభించినవే కదా. ఆ ప్రజాసేవలో తన క్లయింట్లు కూడా సాయం చేశారే, అంచేత వారి దగ్గర నుండి విలువైన బహుమానాలు పుచ్చుకోవచ్చునా అని గాంధీజీ మనస్సులో పదే పదే ఆలోచన ప్రారంభమైంది. ఆ బహుమానాల్లో ఒకటి బంగారు గొలుసు. 50 కాసుల బంగారంతో చేశారు. అది కస్తూరిబా కోసం ఉద్దేశించబడింది. వాళ్ళు చెప్పారు, నిజమే, కానీ తాను చేసిన ప్రజాసేవ కోసం ఆమెకు బహూకరించింది. అంచేత అది కూడా మిగతా వాటి వలనే తాను స్వీకరించడానికి వీలైనది కాదు. ఆ రాత్రి గాంధీజీకి ఒక్క క్షణం కూడా నిద్రపట్టలేదు. చాలాసేపు పక్కలో అటు ఇటు దొర్లారు. కొంతసేపు ఆలోచనతో నిండిన మనస్సును చల్లబరుచుకోవడానికి అటు ఇటు తిరిగారు. కానీ తనకు ఆ చిక్కు నుండి తప్పించుకోవడానికి మార్గాంతరం కనబడ్డం లేదే. తాను ఆ పారితోషికాలు ఉంచుకోవడానికి వీల్లేదు. అయినా అంత ఖరీదైన అందమైన బహుమతులు వదలడం కూడా కష్టమే. తాను వాటిని ఉంచుకున్నాడే అనుకుందాం. అది సరైన పనేనా? తన పిల్లలకు అది సరైన ఉదాహరణ అవుతుందా? కస్తూరిబా మాట ఏమిటి? తాను వారినందరినీ ఏ విధమైన ఫలితం ఆశించకుండా ప్రజాసేవ చేయడానికై తయారు చేస్తున్నది. వారంతా కూడా ప్రజాసేవ తమ లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలాంటప్పుడు వారు ఆ బహుమతులు స్వీకరించవచ్చునా? రోజురోజుకి క్రమేణా తమ దైనందిన జీవితాన్ని నిరాడంబరంగా చేసుకుంటున్న కుటుంబమయ్యే వారింట్లో ఖరీదైన వస్తువులే ఏవీ లేవు. ఆనాడు వారు ఖరీదైన బంగారు గడియారాలను, ఇతరులిచ్చిన వజ్రపు టుంగరాలను ధరించడం న్యాయమేనా? గాంధీజీ ఒక మూల ఇతరుల్ని బంగారం అంటే ప్రేమ వదులుకోమని బోధించడం ప్రారంభించి, తాను తన కుటుంబం బంగారం ఎడ వ్యామోహం కొద్దీ అవి ధరించడం అపహాస్యం కాదు. ఇన్ని ఆలోచనలతో బాధపడుతూ గాంధీజీ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. వీటన్నిటినీ వదలవలసినదే.
1: పుట్టిన జగత కీ హాసీ మీరా కహే ప్రభు.
0: బాపూజీ స్మృతిచిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. పుష్పాంజలి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, చిత్రం సప్తపది.

తద్ధీం తద్ధీం తకథిమి తకచణు తకథిమి తకచణు తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచణు తకథిమి తకచణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

కార్యక్రమంలో చివరిగా సావేరి రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కృతి ఎటు నమ్మినావు ఆది తాళం.

சரிமா பத வர தமிழ் கட்டை மாவாத சரிதாப்பா ரீமா பத வர தமிழ்.

0: షాహరుఖ్ని.
1: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి గుడిపాటి జానకి రమణ గారి గానం విన్నారు. ముట్నూరు శ్రీనివాస నరసింహమూర్తి గారు వైదన్, ధన్వాడ ధర్మారావు గారు మృదంగం. కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు.

రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727288. ఈ రెండు నెంబర్లో దేనికైనా చేయొచ్చు. దేనికి చేసినా 0891 జత చేయాలి. తొలి శ్రోత ఎవరు, తొలి పాట ఏంటో విందాం. హలో, హలో, హలో, ఫోన్ ఇన్ లైవ్.

हेलो हेलो, हेलो पाटल पल्लकी। శ్రోతలు, డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244, మరొక నెంబరు 2727288. ఈ రెండిట్లో దేనికైనా మీరు డయల్ చేసి కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు. జత చేయవలసిన నెంబర్ 0891 పాటల పల్లకి.

हेलो हेलो हेलो, फोन इन लाइव। हेलो, శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 27224 27288 0891. ఈ రెండు నెంబర్లో దేనికైనా సరే 0891 కోడ్ జత చేసి ఫోన్ చేయడం ద్వారా మీకు కావలసిన గీతాన్ని కోరి వినొచ్చు. ఆ నెంబర్లకి ఫోన్ చేసి

0: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా, అవును. షేవింగ్ కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి.

0: 1930 నుండి ప్రభుత్వ సంస్థగా ప్రసారాలను ప్రారంభించి ఆకాశవాణిగా నామకరణం పొంది వివిధ రకాల కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తుంది మన ఆకాశవాణి.
1: తెలుగు తొలి ప్రసారం 1938 జూన్ 16 సాయంత్రం 5:30 మద్రాస్ కేంద్రం నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రోతల మనసుల్ని గెలుచుకుంది.
0: సంగీతం, సాహిత్యం, సమాచారం, వినోదం, కథనం ఇలా అనేక రంగాలను కలిపే కార్యక్రమాలతో ఆనందాన్ని పంచడమే మన ఆకాశవాణి బాణి.
1: మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా
0: శ్రోతలకు శుభాకాంక్షలు.
2: ఎస్, మరి పాటల పల్లకిలో ఉన్నాం. నెక్స్ట్ సాంగ్ మనం వినబోతున్నాం సిద్ధార్థ ఇలియానా కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం, విఎన్ ఆదిత్య డైరెక్షన్లో 2007 రిలీజ్ అయినటువంటి చిత్రం ఆట. మరి ఆట మూవీకి సంగీతాన్ని అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఎస్, మరి ఆట అనేటువంటి

ఎస్, మరి అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్లో వచ్చినటువంటి 157వ చిత్రం. ఈ చిత్రం 2025 మార్చి 30న ప్రారంభించారు. ఈ చిత్రాన్ని చాలా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. ఈ చిత్రాన్ని 2020

0: ప్రపంచవ్యాప్తంగా ఇది నిలిచింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ ప్రారంభమైంది ఈ చిత్రం. మరి ఈ చిత్రం నుండి వండర్ఫుల్ ట్రాక్ సత్సరేఖ అనేటువంటి సాంగ్ మా కోసం అంటూ మరి రిక్వెస్ట్ చేశారు కదా, మరి మన కోసం కూడా ఈ సాంగ్ సిద్ధంగా ఉంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యంతో భీమ్ సిసిరియో అండ్ మధుప్రియ వాయిస్లో వింటూ ఆస్వాదించండి, వింటూనే ఉండండి. పాటల పల్లెకి మీ ఫేవరెట్ షో.
1: శశిరేఖ ఓ మాట చెప్పాలి.
2: నాన్నా, నాకు 3000 ఇవ్వండి.
3: ఎందుకురా,
2: నా పాకెట్ మనీ.
3: అరే ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
2: నాన్నా, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
3: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
2: మరి మీ మొబైల్ ఇవ్వండి.
3: ఇదిగో
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: అర్హులు ఎవరు, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
1: సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదే విధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్ కి నేరుగా లబ్ధిదారులకు అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ కి అనుసంధానమై ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
0: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారు లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
1: ఇది పిఎం సూర్యగర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్యగర్ పోర్టల్.
0: సరే, ఇంటిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
1: 1 కిలోవాట్ కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము. 1 కిలోవాట్ కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
0: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడే ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదు అనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
1: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
0: సార్, సౌర ప్యానల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది, అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంత వరకు లభిస్తుంది?
1: 1 కిలోవాట్ కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్ కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఓను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఈ బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5% తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
0: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
1: ప్రధాన ప్రయోజనాలు దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్ లో సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా, 1 కిలోవాట్ కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
0: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
1: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానల్స్ మీద రెగ్యులర్ గా మనం దుమ్ము దుమ్ము క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
0: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
1: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, అక్కడ రోడ్ సైడ్ గానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము దూలించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర నీడ పడకుండా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
0: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
1: పర్యావరణానికి వస్తే సార్ ఇది వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడవాలని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్ను మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్ను మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
0: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
1: గణనీయంగా మనకి 90% వరకు 90% వరకు కూడా ఈ విద్యుత్

0: ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్, ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంది సార్. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలంటే కరెంటు బిల్లులతో కట్టలేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏంటి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదేవిధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?
0: వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉంది సార్? ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బులు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్ సోలార్ ప్యాన్స్ ద్వారా విద్యుత్ లభించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్న షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు దాన్ని టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సరే, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో?
0: సార్, మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లయితే సార్, మన ఏపీలో 1,50,705 కుటుంబాలు లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్, మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికి, లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్, 1912 అనే టోల్ ఫ్రీ నంబర్ దాన్ని కాల్ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు గాని అభిప్రాయాలు గాని చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్, తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్, బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటమైన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూరిగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలకు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో

0: ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి, నెట్ జీరో ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నవి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని అదే విధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.
1: ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రాహుల్ సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా తమకు ఇష్టమైనటువంటి ఏ చిత్రం నుంచి పాటను కోరుకోవచ్చు. మరి మీరు చేయవలసిన వాట్సాప్ నెంబర్ 0866248882 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్న చిత్రగీతాలు వినవచ్చు. మరి ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కోరుతున్న శ్రోతలు
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: లవ్లీ ట్రాక్ మనందరి కోసం సిద్ధంగా ఉంది, వింటూ ఆస్వాదించండి.
1: విన్న పాట ఈడు జోడు చిత్రం నుండి పివి శ్రీనివాస్ స్వర్ణలత గానం చేసింది. లీల గడంలో

ట్రాక్ వింటూ ఆస్వాదించారు కదా, మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మరియు ఎవరు పంపించారో చూసాం. మేకమై వచ్చాను అనేటువంటి సాంగ్ నుండి మాకోసం ప్లే చేయండి అంటూ మనకి స్టీల్ ప్లాంట్ నుండి మనకి రిక్వెస్ట్ పంపించారు అండి. శర్మ గారు, లక్ష్మి గారు తప్పకుండా అండి. విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం 2000 మరి మేఘమై వచ్చారు రాజేష్ కృష్ణన్ కూడా సిద్ధంగా ఉంది పాటల పద్ధతిలో.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం మధుదయం. సంగీత రూపకం రచన డాక్టర్ వింజమూరి శివరామారావు గారు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. మధుదయం సంగీత రూపకం.

0: ఎవరినో ఏదో అన్నారని కాదు, నాతోనే అన్నారు.
1: నీతోనా? ఏమన్నా చెప్పమా.
0: అప్పుడే మర్చిపోయారా? కొత్త పండక్కి మంచి కొత్త చీర కొని పెడతానని అనలేదు?
1: అనే ఉంటానులే, అప్పుడేదో గొడవ చేసి ఉంటావు, అది తప్పించడం కోసం అన్నానేమో.
0: ఏమిటేమిటి, నేను గొడవ చేశానా? ఏమండి నా మొహం కేసి ఇలా చూడండి.
1: చూస్తూనే ఉన్నాను కదా.
0: ఊరికే చూడటం కాదు, నిజం చెప్పండి.
1: నిజంగానే నీది చాలా అందమైన మొహం, కాస్త తిక్కగా ఉన్నావంటే ఇంక చెప్పాలా?
0: అలాగా, సరేలేండి. పండగపూట తగవులేందుకు?
1: తగవులు లేకుండా పండగ ఏమిటి సీత?
0: అవునులేండి, కొత్త చీర లేకపోతే పండగ పోతుంది, కానీ తగవులు లేకుంటే అవదు.
1: భలే మాట చెప్పావు, నీకేదైనా మంచి బహుమానం ఇవ్వాలి.
0: బహుమానం అంట బహుమానం, కొంటానని ఆశ పెట్టిన పట్టు చీర ఇవ్వని వారు బహుమానాలు కూడా ఇస్తారు. ఈ రోజున కొత్త బట్టలు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారా?
1: ఇంటింటికి వెళ్ళి కనుక్కురమ్మంటావా?
0: ఆహా, బట్టల కొట్టుకు వెళ్ళి కొనుక్కొని రమ్మంటాను.
1: ఆఫీసు వారు కూడా పని చేయదని సెలవిచ్చారే, పండగ పూట నువ్వు నాకు పని చెప్తావా?
0: పండగని ఎవరి పనులు వారు మానుకుంటారా? నేను ఇంట్లో వంట చేయటం లేదేంటి, పైగా పిండి వంటలతో.
1: పిండి వంటలే, ఎంత మంచిదాని సీత. నువ్వు చేసిన వంటలు పిండి వంటలు ఎంత రుచిగా ఉంటాయంటే.
0: నా పనంతా అయ్యాక తీరుబడిగా వచ్చి కూర్చుంటాను, అప్పుడు గుక్క తిప్పుకోకుండా పొగుడుతురుగాంది. నేను లోపలికి పోతున్నా.
1: సీత, చీర మాట తేల్చుకోకుండానే?
0: తేల్చుకోవడానికి నా చేతిలో ఉంటేనా?
1: నా చేతిలో మాత్రం ఉందా?
0: ఉండదులేండి, నాకు తెలుసు.
1: ఆహా, అంత తెలిసిందానివైతే పండగ పూట భర్తతో ఇలా పోట్లాడుతూ కూర్చుంటావా? నీ బట్టలు పెట్టి మూత తీసి అడుగుని ఏముందో చూసుకునేదానివి. మొన్న రాత్రి నుంచి పెట్టడుగున పడి నన్ను చూడరేమని గోల పెడుతోంది.
0: ఏమిటండి అది?
1: సరికొత్త పట్టుచీర.

0: ఏమండి ఏమండి ఇంకా అలానే కూర్చుని ఉన్నారా?
1: కూర్చోక నిలబడమంటావా?
0: అది కాదండి, పండగ వచ్చేసింది కదా.
1: వచ్చేసిందా? ఏది?
0: సరిగ్గా చూడగలిగితే చక్కగా కనిపిస్తుంది.
1: ఈ మాట చెప్పడానికైనా వచ్చావు?
0: కాదు, మొన్న మీరు అన్నమాట గుర్తు చేయడానికి.
1: నేనా? నేనెవరిని ఏమీ అనేవాణ్ణి కానీ.

0: అన్నయ్యా అన్నయ్యా, నా పెన్ను తీసావా?
1: తీసానే.
0: ఎందుకు తీసావు?
1: రాసుకుందుకు.
0: నీ పెన్ను ఏమైంది?
1: ఏయ్, నా పెన్ను జోలు నీకెందుకే?
0: నా పెన్ను జోలికి నువ్వు వచ్చావు గనుక.
1: ఏయ్ గిరిజా, పండగ పూట ఏమిటి నీ గోళ?
0: నా పెన్ను పాడు చేస్తూ ఉంటే ఊరుకోమంటావా?
1: నేను రాసుకున్నాను గాని పాడు చేయలేదు.
0: అసలు నా కళ నువ్వెందుకు తీయాలి అంట?
1: నిన్న నా కాగితాలు ఎందుకు తీయాలి అంట?
0: నాకు కావలసి వచ్చే తీసాను.
1: నేను అదే చేశాను.
0: నా వస్తువేది నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు.
1: నాకు కావాల్సింది నేను తీసుకుంటానా?
0: ఎలా తీసుకుంటావు చూస్తాను.
1: ఎలా తీసుకుంటాను?
2: ఏమిటరా అలా పోట్లాడుకుంటున్నారు?
1: గిరిజ తగులాడుతుందమ్మా.
0: నా పెన్ను తీసి తగల పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోనా?
1: నా పెన్ను కనిపించకపోతే దాని పెన్ను తీసుకుని రాసుకున్నాను, అది తప్పేనా?
0: కనిపించకపోతే వెతుక్కోవాలి కాని వట్టి సోమరిపోతులాగా.
2: నీకు నోటి దురుస్తానే ఎక్కువ తుంది సుమా. వాడు

మీరింతవరకు తొంభై ఏళ్ళ ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమాలు భాగంగా మధుదయం సంగీత రూపకం విన్నారు. రచన డాక్టర్ వింజమూరి శివరామారావు గారు, సంగీతం తిరుపతి రామానుజ సూరి. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

విన్నా ఆ పాట. నర్తనశాల సినిమా కోసం సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని సుసర్ల దక్షిణామూర్తి సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల పాడగా విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా శ్రీకృష్ణ పాండవేయం సినిమా కోసం టీవీ రాజు సంగీత సారథ్యంలో సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

0: మీరు విన్న ఆ పాట శ్రీకృష్ణ పాండవేయం సినిమా కోసం సీనియర్ సముద్రాల సాహిత్యాన్ని టీవీ రాజు సంగీత సారథ్యంలో విన్నవారు వినబోయే పాట టీవీ రాజు సంగీత సారథ్యంలోనే ఉమ్మడి కుటుంబం సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం.
1: చెప్పా

వినబోయే పాట బడిపంతులు. ఈ సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాటగా వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు ఈ సినిమా కోసం రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో దాశరథి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమంలో 1960 నుంచి 1990 మధ్యకాలం నాటి సినిమాల్లోని పాటల్ని వింటున్నారు.

0: పి సుశీల పాటగా వింటారు.
1: చిత్రం

వినబోయే పాట. దానవీర శూరకర్ణ ఈ సినిమా కోసం పిండియాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఎస్పి బాల్స్

0: మీరు విన్న ఆ పాట జయదేవుని అష్టపదిని రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో జేసుదాస్ పాటగా విన్నారు. సినిమా పేరు మేఘ సందేశం. వినబోయే పాట మయూరి. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
1: తా తెయ్ ధి ధి తెయ్, తా తెయ్ ధి ధి తెయ్, తా తెయ్ ధి ధి తెయ్.

మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు ఇప్పుడు.

కార్యక్రమంలో ఇప్పుడు మల్లెపూ ఈ సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని వాణిజయరం పాడగ వింటారు.

వినబోయే పాట జ్యోతి. ఈ సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాటగా వింటారు.

రబస. ఈ సినిమా కోసం రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని తమన్ సంగీత నిర్దేశకత్వంలో పాడుతున్న పాట వింటున్నారు.

మురారి. ఈ సినిమా కోసం జిక్కి సంధ్య పాడుతున్న గీతం వింటున్నారు డాక్టర్ సి నారాయణ రెడ్డి, సాహిత్యం సంగీతం మనీష్ శర్మ.

0: జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగంలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యి ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సిబిఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచీలతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులో ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలిడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. హిందీ సినిమా పాటలు వింటారు.

మీరు విన్నా పాట ఏక్ మెన్ ఓర్ ఏక్ తు, ఆశా భోంస్లే పాడిన పాట. వినబోయే పాట బీవీ ఔర్ మకన్. ఈ సినిమా కోసం హేమంత్ కుమార్ స్వీయ సంగీత సారథ్యంలో తన సాహిత్యాన్ని తానే పాటగా వింటారు.

వెనువయ్యపాట ఇన్సాఫ్కి ఆవాజ్. ఈ సినిమా కోసం బప్పీ లహరి సంగీత సారథ్యంలో జానకితో కలిపి పాడిన ఇందీవర్ సాహిత్యాన్ని వింటారు.

వినబోయే పాట ఇంతజార్. ఈ సినిమా కోసం లతా మంగేష్కర్ పాడిన వర్మ మాలిక్ సాహిత్యం, చిత్రగుప్త సంగీతం.

వినబోయే పాట కాశీష్. ఈ సినిమా కోసం ముస్తఫా మానుదేశాయ్ పాడిన మనిషి సాహిత్యం సంగీతం కీర్తిరాజ్.

వినబోయే పాట. మేరే దిల్ బీ కిత్నే ఈ సినిమా కోసం మమతా శర్మ పాడిన అష్రఫ్ అలీ సాహిత్యాన్ని అష్రఫ్ అలీ స్వీయ సంగీత సారథ్యంలో వింటారు.

హర్జీత్. ఈ సినిమా కోసం పంకజ్ పాడిన షఫియా సాహిత్యం, సంగీతం బప్పి లహరి.

వినబోయే పాట దో ధోని చార్. కిషోర్ కుమార్ పాడిన గుల్జార్ సాహిత్యం, సంగీతం హేమంత్ కుమార్.

హిందీ సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట అభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్టంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఇక వివరాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా రాష్టంలో అభివృద్ది కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట ప్రాధాన్యత అంశాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి నిన్న ఢిల్లీలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, అభివృద్దికి ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్ క్యారిడార్లు, తయారీ పరిశ్రమల కేంద్రాలు, విద్య వైద్య సంస్థల అభివృద్దితో రాష్టం పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో గురుకుల విద్యార్థులకు త్వరలో క్రీడా కిట్లు, ట్రాక్ సూట్లు, బూట్లు అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల అభివృద్దికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న

0: పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొంటూ,
1: 9.65 లక్షల నిధుల్ని చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇది యాక్సిడెంట్ల కారణంగా గాని, ఇతర అనారోగ్యం కారణంగా గాని, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా గాని, లేదని ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే ఆసుపత్రి ఖర్చులు రీఎంబర్స్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టు ఇవాళ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే ఒకవైపు, రెండవ వైపు వైద్యం అతి ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా 100 కోట్ల రూపాయలని ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అందజేయడం జరుగుతోంది.
0: జూన్ జులై నెలల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11వ తేదీ వరకు గడువు ఇవ్వగా, జూన్ 18న ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం ఈ నెల 26వ తేదీన ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడ నగరం మెరుగైన స్థానాన్ని సాధించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరుతూ,
2: మీ అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మన రాష్ట్రంలో దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఒక సర్వేను కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. దానికి వస్తున్నటువంటి ప్రతినిధులకి మీరు సహకరించండి. వీళ్ళు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి సర్వేలో పాల్గొంటున్న వ్యక్తులు కాబట్టి ఎవరూ కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మీ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి క్యూలైన్ల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 1500 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలియజేస్తూ,
3: టెలిగ్రామ్ యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 1500 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయటం. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ సకల పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందని తూర్పుగోదావరి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రతిరోజు గంటపాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యాలయాల్లో వై బ్రేక్ యోగా పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయుష్ అధికారి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన

0: ప్రధాన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది జంతు జాతులు, వృక్షజాతులు, నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. పురాతన దేవాలయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వంజంగి గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఆముదాల వలస జగ్గుశాస్త్రపేట వద్ద 3,82,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాల వలసను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్రాభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
2: బ్రో, ఇది చిరిగింది.
1: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
2: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
1: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి కార్యక్రమాలపై మీ స్పందనను తెలియజేసే అవకాశం ఉంది. మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి, శ్రోతల ఉత్తరాలకు సమాధానాల కార్యక్రమానికి 7416172999 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేసే అవకాశం ఉంది. అలాగే మీ అభిప్రాయాలను airpcvsp@gmail.com ఈమెయిల్ కూడా పంపించడానికి అవకాశం ఉంది. మరొకసారి లేఖావళి కార్యక్రమానికి 7416172999 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాలను ఆకాశవాణి కార్యక్రమాలకు సంబంధించి తెలియచేయచ్చు వాట్సాప్ ద్వారా. అలాగే ఈమెయిల్ ద్వారా కూడా పంపించే అవకాశం ఉంది. ఎలా అంటే aircvsp@gmail.com ఈ నెంబర్కు కూడా ఈమెయిల్ ద్వారా పంపించడానికి అవకాశం ఉంది. మరో ముఖ్యమైన అవకాశం ఏంటంటే పోస్ట్ కార్డు ద్వారా కూడా మీ అభిప్రాయాలను పంపించవచ్చు. ఏ చిరునామాకు అంటే టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరి

కేంద్రం, విశాఖపట్నం, పిన్కోడ్ నంబర్ 53303. ఈ చిరునామాకు మీరు మీ అభిప్రాయాలను పంపిస్తే లేఖావళి కార్యక్రమంలో మీ అభిప్రాయాలను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ప్రకటన విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో జీవ వైవిధ్యం ప్రకృతి సంపద ఈ అంశంపై శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి వీరి సంభాషణ వింటారు ఇప్పుడు.
1: మానసా, ఓయ్ మానసా, ఎక్కడా? ఏంటి అలా
2: పరిగెడుతున్నావు?
1: ఆగమ్మాయ్, ఆ పరుగులేంటి? ఎవరు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? బొబ్బా, ఆ మూల ఏముంది మానసా?
2: బల్లి, బల్లి శ్రీదేవి.
1: బల్లా, ఇంకా ఈ పాము ఏదో దూరిపోయిందేమో అని అనుకున్నాను. బల్లికి అలా జడుస్తావేంటి మానసా?
2: నువ్వు బల్లి అంటున్నావా? నిన్నటి నుంచి దాన్ని బయటికి పంపిద్దామని చూస్తూనే ఉన్నాను శ్రీదేవి. అది నాతో దాగుడు మూతలు ఆడుతూనే ఉంది.
1: మంచిదే కదా, బల్లి వల్ల చూడు నీకు దోమలు తినిపెడుతుంది, చిన్న చిన్న పురుగులు తినిపెడుతుంది, సో ఇల్లు నీట్గా ఉంటుంది.
2: ఆహా, ఎంత బాగా చెప్పావు. నువ్వు బల్లి గురించి అంటున్నావు, మా ఇంట్లో మనుషుల సంఖ్య కన్నా జీవాల సంఖ్య పెరిగిపోతుంది శ్రీదేవి.
1: ఆహా, ఏం జీవాలు పెంచుతున్నావేంటి?
2: ఏమిటి, ఒక పక్క బల్లులు, ఒక పక్క బొద్దింకలు, ఒక పక్క సాలిపురుగులు. అబ్బబ్బబ్బబ్బా,
1: ఇదిగో నీ ఇంట్లో చాలా జీవ వైవిధ్యం అయితే కనబడుతుంది నాకు. శుభ్రంగా ఉండాలి కాదన్నో, కొంచెం పురుగులు కూడా ఎలా బ్రతుకుతాయి? బొద్దింకలు అనుకో, వాటిని తరమడానికి ఏదో ఒకటి చెయ్యి. బల్లులు పర్వాలేదు, ఒకటి రెండు ఉండొచ్చు మానస. మరి చూడు నీ పెరడి ఎంత బాగుంటుంది, ఎన్ని పక్షులకి వాటికి ఆవాసం. చూస్తూ ఉంటానుగా ఉదయం సాయంత్రం, కుక్కలకి అన్నిటికీ పెడతావు. ఆ వాటి మీద చూపించి కొంచెం కరుణ. పాపం ఈ ఒక్క బల్లిపై వదిలే, ఎందుకు దాన్ని అలా వేటాడుతున్నావు?
2: అలా అంటావా? సరేలే, పెరట్లో అన్ని తిరుగుతున్నాయి, ఇంట్లోనే కదా ఈ ఒక్క జీవాన్ని అలా వదిలేస్తానులే. కానీ శ్రీదేవి, చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా స్కూల్లో జీవ వైవిధ్యం అని. మరి అలాగే మనం ఒక చక్రాన్ని కూడా చదువుకున్నాం కదా, ఒక జంతువు ఇంకో జంతువుని తినడం, ఆ జంతువు ఇంకొక జంతువుని తినడం, ఇదంతా ఒక చక్రంలా వెళ్తుంది అని.
1: ఆహార చక్రం.
2: మరి ఇలాంటి ఆహార చక్రాలు ఉన్నాయి అంటే ప్రపంచంలో ఎన్ని రకాల జీవజాతులు బ్రతుకుతున్నాయంటావు
1: కదా. మనమైతే చక్కగా మార్కెట్లో అన్నీ తెచ్చి కొనుక్కొని వండుకొని తింటూ ఉంటాం, పశుపక్షాదులు ఏం చేస్తాయి? ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది కదా.
2: అంతే కదా, అడవులు, ఎడారులు, చిత్తడి నేళ్ళు, గడ్డి భూములు, నదులు, సముద్రాలు, ఇవన్నీ కూడా విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలేగా.
1: మరి కదా, మరి అక్కడ నివసించే జీవజాలానికి అవే ఆవాసాలు కదా. మరి మన మనుషులు ఏం చేస్తున్నాం? మన నివాసాలు పెంచుకోవడానికి వాటి ఆవాసాలని మనం ఆక్రమించేస్తున్నాం. మరి వాటి చోటు ఎక్కడ ఉంటుంది చెప్పు. మరి ఇది ఇలాగే కొనసాగితే ప్రకృతిలో అసమతుల్యత మొదలై మనుషులు మనుగడకే ముప్పు వాటిల్లొచ్చు కదా.
2: నీకో విషయం చెప్పనా, ప్రకృతిలో అట దాదాపుగా 1,000 నుండి 10,000 రెట్ల వేగంగా జీవజాతులు అంతరించిపోతున్నాయంట. ఇది నిజమా అబద్ధమా అనేది పక్కనుంచు, మన చిన్నప్పటికీ ఇప్పటికీ ఎన్ని రకాల పక్షులు అంతరించి ఉంటాయంటావు? ఈ మధ్యన కాకుల్ని ఎప్పుడైనా చూసేవేంటి? వాటి సంఖ్య కూడా చాలా తగ్గిపోతుంది. మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి దగ్గర కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అని చెప్పేవారు కదా, మరి అలాంటి కాకుల సంఖ్య కూడా తగ్గిపోతుంది శ్రీదేవి.
1: బాగా చెప్పావు. ఇప్పుడు కాకుల సంఖ్య తగ్గిపోతుంది, ఇంటికి వచ్చే చుట్టాల సంఖ్య కూడా తగ్గిపోయింది కదా.
2: అది నిజమేలే.
1: ప్రతిదానికి ఏమైనా అంటే మన మానవులందరూ ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ అంటాం. ఎంత బిజీగా ఉన్నా వేళకేదో తింటున్నాం, పడుకుంటున్నాం, ఏవో చేస్తున్నాం కదా. ఆ శ్రద్ధ కాస్త మనం పర్యావరణం పైన కూడా పెట్టాలి మానస. మన చుట్టూ ఉన్న

0: సమాజం, మన మనుషుల మధ్య ఎటువంటి సత్సంబంధాలు మనం కొనసాగిస్తున్నాము, అలాగే జీవాల పట్ల కూడా మనం కొంచెం కరుణ, వాటి పట్ల కూడా మన సానుభూతి అన్నది ఉండాలి.
1: శ్రీదేవి, నువ్వు ఇలా చెప్పగానే గుర్తొచ్చింది, పక్షులకి ఆహారం పెట్టడం మర్చిపోయాను పద. అలా పెరట్లోకి వెళ్ళి వాటికి ఆహారం వేస్తూ మంచినీళ్ళు పెడుతూ అలా మాట్లాడు.

0: అబ్బా, మీ పెరట్లో వస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఇన్ని మొక్కలు చక్కగా పెంచుతావు, ఎన్ని పక్షులు కిలకిలా రావాలి, ఎంత హాయిగా ఉందో. అసలు మధ్యాహ్నం ఎండ కూడా అనిపించట్లేదు. ఈ చెట్ల గాలి ఎంత బాగుందో.
1: శ్రీదేవి, నువ్వు ఈ గాలిని, వాతావరణాన్ని, ఈ పక్షుల కిలకిలా రావాలని అన్నింటినీ హాయిగా ఆస్వాదిస్తూ ఉంటూ ఉండు. ఇప్పుడే అలా పక్షులకి ఆహారం పెట్టొస్తాను. ఇదిగో మర్చిపోయాను, ఈలోపు ఈ పాట విను.
0: తప్పకుండా మానస.

0: ఈ మధ్యనే చదివాను మాన్సా, మనం ఏసీ ఆన్ చేసుకుంటామా, కానీ ఒక చెట్టు 100 ఏసీల పెట్టట, అంటే అంత చల్లగా ఉంటుంది. చూడు, నువ్వు ఎండలో ఎక్కడికైనా వెళుతున్నావు అనుకో, ఒక చెట్టు నీడ రాగానే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా.
1: మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చల్లని గాలి, ప్రకృతి సహజ సిద్ధంగా లభించేది ఏదైనా కూడా అద్భుత
0: కదా. మరి అందుకే చెట్లని కొట్టకుండా వాటిని పెంచుతూ ఉండాలి, మొక్కల్ని నాటుతూ ఉండాలి. మొక్కలు మనకే కాదుగా, పశుపక్షాదులకి కూడా ఆవాసాలే. పక్షులు ఎక్కడ గూడు కట్టుకుంటాయి చెప్పు, చెట్లపైనే కదా. మరి వాటికి చెట్లు ఉండాలి. చెట్లు ఉండాలంటే మనం కూడా ఆ పర్యావరణం పట్ల మక్కువని ప్రేమని పెంచుకుంటే అవి కూడా మనగలుగుతాయి కదా.
1: నిజం శ్రీదేవి, నువ్వు ఈ మాట అనగానే నాకు ఒక విషయం

0: గుర్తొచ్చింది. ఇది వేసవకాలం కదా, మరి మామిడి చెట్ల గురించి చెప్పనే అక్కర్లేదు. మా చుట్టాల ఇంట్లో ఒక అతను మామిడి చెట్టు వేశారు. ఇప్పుడు అతను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లోకి మరొకరు వచ్చారు. కానీ చూసావా, చెట్టు మాత్రం ఏ పక్షపాతం లేకుండా అందరికీ నీడనిస్తుంది, ఫలాన్నిస్తుంది. ఏమంటావు?
1: నిజమే. వాటికి చూడు ఎటువంటి స్వార్థం ఉండదు. ఒక చెట్టైనా ఒక నది అయినా ఒక ఆవు ఇచ్చే పాలైనా పరుల కోసమే. ఏ చెట్టు తన ఫలాల్ని తినదు కదా. మరి అవి అంతలాగా పరుల కోసం పాటుపడుతున్నప్పుడు మనం వాటికి కొంచెం నీళ్లు వేసి పెంచలేమా చెప్పు.
0: నిజం శ్రీదేవి. ఒక చెట్టుని మనం కొట్టేశామనుకో, ఆ చెట్టు మళ్ళీ ఎదగడానికి ఎంత సమయం పడుతుందో చెప్పు.
1: నిజమే.
0: కొట్టడం ఒక్క పూటతోనో ఒక రోజుతోనో తేలిపోతుంది, కానీ మళ్ళీ విత్తనం నుండి అంత పెద్ద మహావృక్షం అవ్వడానికి ఎంతో సమయం పడుతుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఎంత సాంకేతికత అభివృద్ధి చెందినా కూడా ప్రకృతి మనకి సహజంగా ఇచ్చే వనరుల్ని మనం

0: ఒక ఆవిచ్చే పాలేనా పరుల కోసమే. ఏ చెట్టు తన ఫలాల్ని తినదు కదా? మరి అవి అంతలాగా పరుల కోసం పాటుపడుతున్నప్పుడు మనం వాటికి కొంచెం నీళ్లు వేసి పెంచలేమా చెప్పు?
1: నిజం శ్రీదేవి. ఒక చెట్టుని మనం కొట్టేశామనుకో, ఆ చెట్టు మళ్ళీ ఎదగడానికి ఎంత సమయం పడుతుందో చెప్పు.
0: నిజమే,
1: కొట్టడం ఒక్క పూటతోనో ఒక రోజుతోనో తేలిపోతుంది, కానీ మళ్ళీ విత్తనం నుండి అంత పెద్ద మహావృక్షం అవ్వడానికి ఎంతో సమయం పడుతుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఎంత సాంకేతికత అభివృద్ధి చెందినా కూడా ప్రకృతి మనకి సహజంగా ఇచ్చే వనరుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వనరుల తాలూకా విలువ మన పిల్లలకి కూడా చెప్పాలి. చూడు, ఇప్పుడు వేసి వేసుకుంటున్నాం, చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. దానికి సంబంధించి కరెంటు ఖర్చు అవుతుందా? దానివల్ల కొన్ని కెమికల్స్ వస్తాయా? వాటి వల్ల మన ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది కదా. ఏదైనా ప్రకృతి నుంచి వచ్చేది మనకి ఆరోగ్యకరం.
0: చూడు మాన్సా, మనకి అంటూ ఉంటారు ఏమైనా బాగాలేకపోయినా దోషాలున్నా పరిహారంగా పశుపక్షాదులకు పెట్టమని, లేకపోతే చీమలకి వేయమని. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే దానగుణం అలవడుతుంది. దాంట్లో దోషాలు పోతాయా లేవా అవి పక్కన పెడితే ఒక జీవానికి పెట్టిన తృప్తి ఉంటుంది కదా. అంటే ఇలాగ చెప్పినా చేస్తారు, లేకపోతే ఎవరికైనా వేయమంటే సాధారణంగా అయితే వెయ్యరు. నాకంత టైం లేదు, నేను చాలా బిజీ అంటారు. లేదు, నీకు ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని అంటే తప్పకుండా ఎంత బిజీగా ఉన్నా చేస్తారు కదా.
1: నీకు ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు మన పిల్లలకైనా ఒక 2-3 రోజులు అన్ని దగ్గరుండి చేసామనుకో, వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. అలాగే ఈ జీవజాతులకు కూడా 2-3 రోజులు నువ్వు అలాగా ఆహారం పెట్టడం, పానీయం పెట్టడం, అలాగే వస్తే ప్రేమగా వాటి దగ్గర కూర్చొని వాటిని ఆడిస్తూ ఉంటే వాటితో మనకి తెలియకుండానే మంచి స్నేహం కూడా కుదురుతుంది.
0: మా చిన్నప్పుడు మేము క్వార్టర్స్లో ఉన్నప్పుడు మాన్సా, ప్రతిరోజు కరెక్ట్గా 12:30కి ఒక ఆవు వచ్చి పెరటి తలుపు తన కొమ్ములతోని చప్పుడు చేసేదన్నమాట. మా అమ్మగారికి ఎంత బాగా తెలిసేదంటే ఆ టైంకి అమ్మ తలుపు తీసి చక్కగా దానికి ఒక బకెట్లో నీళ్లు పెట్టేది. చూడు, ఒక్కొక్కసారి వాటికి గాయాలు తగులుతాయి కదా, వాటికి కూడా తెలుస్తుంది ఎవరు ఆదరిస్తారో అని. తను వచ్చి నీళ్లు తాగుతుంటే మా అమ్మగారు మా చేత వాటికి కొంచెం ఆ గాయాలపైన నూనె పసుపు ఇలా వేయమని చెప్పేవారు. అవి ఒక ప్రేమపూర్వకంగా మనవైపు చూస్తాయి, అంటే మనం చెప్పలేము ఆ కృతజ్ఞత వాటి కళ్ళల్లో. ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా?
1: చూడు, ఈ మధ్యన సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం, కుక్కలు కానీ లేకపోతే ఆవులు కానీ పెంచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యజమానికి ఏదైనా అయితే అవి వాళ్ళ దగ్గరే కూర్చొని ఎటూ కదలకుండా వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాయి తెలుసా. అవి చూడగానే అనిపిస్తుంది, అబ్బా జంతువులే ఇలా ఉంటే మనుషులుగా మనసుండి ఆలోచన ఉండి విచక్షణ ఉండి మనం ఏం చేస్తున్నాం, మనం ఇంకా ఏం చేయొచ్చు అని ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది తెలుసా.
0: మరి చూడు, నేను ఎక్కడో చదువుకున్నాను ఒక ఆయనకు మొసలితో స్నేహం అట. మొసలితో స్నేహం అంటే తను వెళ్ళి ఆ చెరువు గట్టును పిలవగానే మొసలొచ్చేదట. ఏమీ చేసేది కాదు, తినేదో ఆహారం ఇచ్చేవాడు, తినేసి వెళ్ళిపోయేది. అంటే చూడు, ప్రేమగా ఉంటే ఎటువంటి జంతువుతో అయినా స్నేహంగా ఉండొచ్చు. తనకి అనిపిస్తుంది వీళ్ళ వల్ల ఏమీ హాని కలగదని. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే మనకి మంచి జరగాలన్నా మన పర్యావరణం బాగుండాలన్నా ముందు మనుషులుగా మనం పర్యావరణాన్ని కలుషితం చేయకూడదు. ఇటు జలచరాలుంటాయి, పర్వతాల్లో ఉండే ఉంటాయి, అడవులు కొండలు కోనల్లో ఉండే ఎన్నో రకాల జీవజంతువులు ఉంటాయి కదా. మనం సాధారణంగా వెళ్తూ మనతో తీసుకెళ్లిన ప్లాస్టిక్ కావచ్చు, ఇతర చెత్త అన్ని అక్కడ వేసి వచ్చేస్తూ ఉంటాం. మనకంటే వీధిలో తుడవడానికి మనకి పారిశుద్ధ కార్మికులు ఉంటారు, అడవిలో ఏ కార్మికులు ఉంటారు తుడవడానికి, నదులు సముద్రాల్లో ఎవరుంటున్నారు శుభ్రం చేయడానికి. అందుకే ఇటువంటి చెత్త ఏమి తీసుకెళ్ళినా ఆ జలాల్ని గాని అక్కడ పర్యావరణాన్ని గాని కలుషితం కాకుండా తిరిగి తీసుకొచ్చి ఎక్కడ డస్ట్బిన్స్ ఉంటాయో అక్కడ వేస్తే, అంటే మన చిన్న చర్య మన పర్యావరణానికి చాలా పెద్ద మేలు చేసిన వారం అవుతాం కదా.
1: సరిగ్గా చెప్పావు శ్రీదేవి. చేసేటప్పుడు మనకు అనిపిస్తుంది ఆ ఏముందిలే అని, నేను ఒక్కటే కదా పడేశాను అని అనుకుంటాం. కానీ ఇలా అందరూ అనుకుంటే తర్వాత జరిగే పర్యవసానాన్ని అందరూ ఫేస్ చేయాల్సి ఉంటది, అంతే కదా.
0: ఏదైనా మొదటి వ్యక్తి తొలి అడుగుతోనే మొదలవుతుందంటారు. సో ఎవరికి వాళ్ళు, వాళ్ళేదో చేశారు నేనెందుకు చేయాలి అని అనుకోకుండా మంచి చేయడానికి ఎప్పుడూ ముందుండాలి. మనం వేసే అడుగు చూసి ఇంకో 4 అడుగులు వేస్తారు, 4 అడుగులు కాస్త 40 అడుగులు అవ్వచ్చు కదా. అలా అలాగా మంచి అన్నది వ్యాప్తి చెందాలి. మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ పక్షులకి వృక్షాలకి జంతుజాలానికి ఎటువంటి హాని కలగకుండా మన ప్రవర్తన ఉంటే మనం మానవులని అనిపించుకుంటాం కదా.
1: నిజం శ్రీదేవి. మనం ఈ వాతావరణానికి సంబంధించి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇప్పుడిప్పుడే వాతావరణం మారిపోతూ వస్తుంది. వేసవకాలం, వర్షాకాలం,

0: శీతాకాలం అంటూ మనకి చక్కగా కాలాలు ఉండేవి.
1: నువ్వు అన్నట్టు కాలాలతో సంబంధం లేకుండా వాతావరణంలో మార్పు అయితే కనిపిస్తుంది కదా. ఒక్కొక్కసారి ఎండాకాలంలో వానలు పడుతూ ఉంటాయి, వానాకాలంలో ఎండలు కాస్తూ ఉంటాయి. చలి సంగతి సరే సరే, ఒక మహా అయితే ఓ 10 రోజులు ఉంటే గట్టిగా చలి ఉంటుంది అంతే కదా.
0: నిజం శ్రీదేవి.
1: మాంస మనం ఎన్నో విషయాలు చెప్పుకున్నాం కదా, ఒక మంచి పాట వినేద్దాం.
0: తప్పకుండా.

0: చూడు, ఎన్నో జీవజాతులు అంతరించిపోయాయనే చెప్పుకోవాలి. ఒకప్పుడు రాబందులు ఎన్నుండేవో, ఇప్పుడు రాబందులు కూడా కనిపించడం లేవు తెలుసా. ఇప్పుడిప్పుడు కొందరి చొరవ వల్ల పిచ్చుకలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ కదా.
1: నిజం శ్రీదేవి, ఈ మధ్యన పందులు కూడా కనబడట్లేదు తెలుసా. ఎక్కడో పల్లెటూర్లకు వెళ్తూ ఉంటే అక్కడ

0: చేస్తున్నాయి మన
1: నిజమే. ఇప్పుడు పిల్లలకి పందిని కూడా జూలో చూపించవలసి వస్తుంది.
0: సరిగ్గా చెప్పావు. మనం ఇలాగే పర్యావరణానికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మనం ఇలాగే ప్రవర్తిస్తే గనక రేపు పక్షుల్ని, జంతువుల్ని, నదుల్ని, పర్వతాల్ని అన్నింటినీ కూడా మనం బొమ్మల రూపంలో పుస్తకాల్లోనూ లేదా మనం సంగ్రహాలయాల్లోనూ వాటి బొమ్మల్ని ప్రతిమల్ని తయారు చేసి పెట్టుకోవాలి.
1: నిజమే.
0: ఏమిటి ఇప్పుడు కొండల పైకి కూడా ఇల్లులు కట్టేస్తున్నారు. అలా కొండలు తొలుచుకుంటూ ఇల్లులు కట్టుకుంటూ ఉంటే మనకు 4 ఇల్లులు ఎక్స్ట్రా వస్తాయి, కానీ పర్యావరణం నుంచి మనకొచ్చే లాభాలన్నీ కూడా పోతున్నాయి కదా.
1: నదులు చూడు, ఒకప్పుడు నదీ జలాలు ఇలాగ తీసుకొని తాగేటట్టు ఉండేవి, కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు మురికి నీరుతో నిండిపోతూ ఉన్నాయి. నదులేంటి, సముద్రాలు కూడా కలుషితం అయిపోతున్నాయి మానస. ఎన్నో జీవాలు కూడా చనిపోతూ ఉన్నాయి. అందుకు ప్రతి వాళ్ళు తన వంతుగా పర్యావరణానికి ఏం చేయగలం అని ఆలోచిస్తే ఎంతో చేయగలమని వారికే అర్థమవుతుంది. మన చిన్న చర్య చాలు పర్యావరణాన్ని కాపాడడానికి.
0: నిజమే సిరిదేవి, ఈ వేసవిలో మనమే డీహైడ్రేట్ అయిపోతున్నాం కదా. మరి అలాంటిది పశుపక్షాదుల సంగతి అయితే మరి చెప్పనే అక్కర్లేదు. మనం వాటి దగ్గరికి వెళ్ళి పెట్టకపోయినా కొంచెం దగ్గరలో ఆహారమునో మంచినీళ్ళనో పెట్టి వదిలేద్దాం. అలా పెట్టి వదిలేసాం అనుకో, అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి, తాగుతాయి, వెళ్తాయి.
1: నువ్వు ఇలా అంటే చూడు, పక్షుల గురించి చెప్పుకుంటుంటే మొన్ననే ఒక చిన్న మట్టి పిడతలోని నీళ్లు పెట్టాను మాన్స. ఒక పిచ్చుకొచ్చి నీళ్లు తాగడమే కాకుండా చక్కగా స్నానం చేసి కూడా తుర్రుమని వెళ్ళిపోయింది.
0: చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా.
1: చాలా బాగుంటుంది. అంటే చూడు, మన చిన్న చర్య అవి కూడా ఎంత బాగా నీళ్లు తాగడం. అవి తాగడమే కాకుండా 2-3 రకాల పక్షులు కూడా వస్తూ ఉంటాయి కదా.
0: మనం వాటిని చూస్తే పసిపిల్లల్ని చూసినట్టే అనిపిస్తుంది అనుకో.
1: మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. చిన్న సంతోషాలే చాలు ఆరోగ్యం కాపాడుకోవడానికి. అంటే ఇటు జీవుల్ని, పశుపక్షాదుల్ని కాపాడడంతో పాటు మన పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కూడా చక్కగా కాపాడుకోవచ్చు.
0: నిజం శ్రీదేవి, ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ కూడా మనకి వీటిని చూడగానే మాయమైపోతాయి.
1: మరైతే నేను బయలుదేరుతాను మాన్సా. ఈసారి నాతో పాటు పిల్లల్ని కూడా తీసుకొస్తాను. ఈ చిన్ని గార్డెన్లో కూర్చొని వాళ్ళు కూడా సేద తీరుతారు, ఈ పక్షుల కిలకిల రావాలని వింటారు.
0: అలాగే శ్రీదేవి.
1: విన్నారుగా ఈనాటి అంశం. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
0: మీ మానసా.

0: दिल्ली, हरियाणा और चंडीगढ़ में लू का ऑरेंज अलर्ट जारी किया गया है। अगले दो दिन में बिहार, छत्तीसगढ़, ओडिशा, पंजाब, राजस्थान, तेलंगाना और आंध्र प्रदेश में भी लू चलने की आशंका है। हिमाचल प्रदेश में आज सुबह से कई स्थानों पर रुक रुक कर बारिश हो रही है। मौसम के इस बदलाव से लोगों को भीषण गर्मी से राहत मिली है। एक रिपोर्ट।
1: राजधानी शिमला सहित चंबा, कांगड़ा, कुल्लू, हमीरपुर व लाहौल स्पीति जिलों में हल्की वर्षा होने से प्रदेश भर में तापमान में हल्की गिरावट आई है। मौसम विज्ञान केंद्र शिमला के अनुसार एक पश्चिमी विक्षोभ सक्रिय होने से मौसम में यह बदलाव आया है। विज्ञान केंद्र शिमला ने प्रदेश में 7 जिलों कुल्लू, शिमला, चंबा, ऊना, हमीरपुर, मंडी और बिलासपुर में अनेक स्थानों पर अगले 48 घंटों में बारिश के साथ अंधड़ और तेज हवा चलने का ऑरेंज अलर्ट जारी किया है। रितेश कपूर, आकाशवाणी समाचार, शिमला।
0: सरकार ने आज सूचित किया कि ईद उल अजहा बकरीद पर दिल्ली के सभी केंद्रीय सरकारी कार्यालय 28 मई को बंद रहेंगे। पहले यह छुट्टी 27 मई को निर्धारित थी। आईपीएल क्रिकेट में आज सनराइजर्स हैदराबाद का मुकाबला रॉयल चैलेंजर्स बंगलुरु से होगा। ये मैच हैदराबाद में शाम 7:30 बजे से खेला जाएगा। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने नई दिल्ली में साइप्रस के राष्ट्रपति निकोस क्रिस्टोडोलाइट्स के साथ वार्ता की। श्री मोदी ने कहा, भारत और साइप्रस का लक्ष्य अगले 5 वर्ष में निवेश को दोगुना करना। 10 राज्यों की 24 राज्यसभा सीटों के लिए द्विवार्षिक चुनाव की घोषणा, मतदान 18 जून को। सर्वोच्च न्यायालय कक्षा 9 के छात्रों के लिए 3 भाषाओं का अध्ययन 1 जुलाई से अनिवार्य करने के CBSE के फैसले के खिलाफ दायर याचिका पर अगले सप्ताह सुनवाई करेगा। उत्तर प्रदेश, मध्य प्रदेश और महाराष्ट्र के विदर्भ में कल तक भीषण लू की चेतावनी। और आईपीएल क्रिकेट में आज शाम सनराइजर्स हैदराबाद का मुकाबला रॉयल चैलेंजर्स बंगलुरु से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी विशाखपट्टनं केंद्रम। वातावरण। విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతాల్లో ఆకాశం ప్రధానంగా మేఘావృతం ఉండి జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 38.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదు కాలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం. శ్రీమతి గుడిపాటి జానకి రమణ గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి. మృదంగం సహకారం శ్రీ ధన్వాడ ధర్మారావు.

మీరింతవరకు శ్రీమతి గుడిపాటి జానకి రమణ గారి గాను వాద్య సంగీతం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగ సహకారం శ్రీ ధన్వాడ ధర్మారావు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు సినిమా పాటలు వింటారు. రాగమాలిక సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరమూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడగా వింటారు.

వినబోయే పాట. సరిగమలు ఈ సినిమా కోసం వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని జయసుదాసు చిత్రపాటగా వింటారు.

ఇప్పుడు కాంచనగంగ ఈ సినిమా కోసం వేటూరి సుందరమూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు. సంగీతం చక్రవర్తి.

సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్స్ పై ప్రసారాలు విన్నారు. నెలన సమయం 3 గంటలు దాటి 12 సెకండ్లు అయింది. ఈ ప్రసారం యంత్రుతో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇదే మీటర్లపై తరువాత ప్రసారం ప్రారంభమవుతుంది. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు FM 102 MHz పై కొనసాగుతాయి. శ్రోతలు వినవచ్చు. నాకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 29 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యోజన కార్యక్రమం.

యువాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. 10వ తరగతి పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చాయి, అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా వచ్చాయి. ఇంటర్ తర్వాత ఏం జాయిన్ అవ్వాలి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ యూనివర్సిటీలో లేదా ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇంటర్మీడియట్ తర్వాత ఎన్నో కోర్సులు మనకి అందుబాటులో ఉన్నాయి, ఆసక్తి ప్రకారం ఎంచుకుంటే ఎందులోనైనా మనం రాణించవచ్చు. ఇక విషయానికి వస్తే, కళలంటే ఇష్టం, సృజన, ఊహలకు రూపం ఇవ్వగలిగే నైపుణ్యం ఉన్నవారు ఫైన్ ఆర్ట్స్ కోర్సును పరిశీలించవచ్చు. దీంట్లో ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్, యానిమేషన్, పెయింటింగ్, డిజైనింగ్ కోర్సులు కూడా చాలా వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇలా పలు కోర్సులు ఇందులో భాగంగా అందిస్తున్నటువంటి కాలేజీలు అన్నీ కూడా దీనికి ఇంటర్మీడియట్ అన్ని గ్రూపుల వారికి అవకాశం ఉంది. అయితే ఇంటర్ తర్వాత ఈ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఏ గ్రూపులు, దాంట్లో ఉన్నటువంటి కోర్సులు ఏంటి, ఏ కాలేజీలో ఆ కోర్సు అవైలబిలిటీ ఉంది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా రోజా చిత్రం నుండి మిన్మినీ పాడిన పాట విందాం.

మంచి పాట విన్నాం కదా. ఇంటర్మీడియట్ తర్వాత ముఖ్యంగా ఫైన్ ఆర్ట్స్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఊహలకు రెక్కలు తొలగటానికి, శిలలపై శిల్పాలు ఆవిష్కరించడానికి, ప్రకృతి అందాలు ఒడిసిపట్టడానికి, ఆకర్షణీయం ఆకృతులు కనువిందు చేయడానికి ఫైన్ ఆర్ట్స్ కోర్సు దారి చూపుతాయి. దేశంలో 200కు పైగా విశ్వవిద్యాలయాలు ఈ చదువును అందిస్తున్నాయి. బీఎఫ్ఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఇది 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు. మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా ఈ బీఎఫ్ఏ కోర్సు అవైలబిలిటీ ఉంది. ఆసక్తి ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీలు కూడా కోర్సులు మనకి అందుబాటులో ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ పూర్తయిన తర్వాత అంటే బీఎఫ్ఏ పూర్తయిన తర్వాత తొందరగా ఉపాధి పొందే అవకాశాలు కూడా ఈ కోర్సు ద్వారా మనకి లభిస్తాయి. అయితే ఈ సంబంధిత విభాగాల్లో స్పెషలైజేషన్ కోసం ఉన్నత విద్యలో చేరి మరిన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. కొన్ని సంస్థల్లో అయితే సర్టిఫికెట్స్ కోర్సు కూడా మనకి అవైలబిలిటీ ఉంది. అలాగే డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీంట్లో స్పెషలైజేషన్ అని ఇప్పుడు చెప్పాను కదా, ముఖ్యంగా చిత్రలేఖనం అంటే పెయింటింగ్, డ్రాయింగ్, స్కెచింగ్, ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్స్, అలాగే స్కల్ప్చర్స్లో క్లే మోడలింగ్, స్టోన్ కార్వింగ్, మెటల్ స్కల్ప్చర్స్, ఇంకా అప్లైడ్ ఆర్ట్స్కి వచ్చేటప్పటికి గ్రాఫిక్ డిజైన్, అడ్వర్టైజింగ్, విజువల్ కమ్యూనికేషన్ ఇలా ఉంటాయి. ఇక ఫోటోగ్రఫీకి వచ్చేటప్పటికి యానిమేషన్, కమర్షియల్ మరియు డిజిటల్ ఫోటోగ్రఫీ, యానిమేషన్లో కూడా 2D 3D యానిమేషన్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ విభాగానికి సంబంధించిన కూడా కోర్సులు ఎన్నో అవైలబిలిటీ ఉన్నాయి. బీఎఫ్ఏలో అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో అప్లైడ్ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఫోటోగ్రఫీ, యానిమేషన్ ఈ కోర్సులన్నీ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి హైదరాబాద్లో కూడా చాలా విశ్వవిద్యాలయాలు

లో ఈ కోర్సులు అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోనే డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో కూడా ఈ కోర్సుకు సంబంధించిన అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలు మాట్లాడుకునే ముందు ఇప్పుడు మరొక చిత్రగీతం విందాం. ఘర్షణ చిత్రం నుండి కేకే సుచిత్ర పడిన పాట.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: యువాణి యోజన కార్యక్రమంలో ఇంటర్మీడియట్ తర్వాత ఫైన్ ఆర్ట్స్ కోర్స్కి సంబంధించిన వివరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి విద్యార్హత 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ఈ కోర్సులో జాయిన్ అయిన వారికి ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తారు. ఈ అవకాశాన్ని కూడా ఎవరైతే ఈ ఫైన్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఎఫ్ఏ పూర్తయిన తర్వాత 2 ఇయర్స్ వ్యవధిలో ఎంఎఫ్ఏ కోర్సులు కూడా మనకి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, పెయింటింగ్, ప్రింట్ మేకింగ్, స్కల్ప్చర్, ఆర్ట్ హిస్టరీ అండ్ విజువల్ స్టడీస్, అప్లైడ్ ఆర్ట్స్, ప్లాస్టిక్ ఆర్ట్స్, పాటరీ, సిరమిక్ ఆర్ట్, టెక్స్టైల్ డిజైన్ తదితర కోర్సులకు సంబంధించినటువంటి పీజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే సిలబస్ మరియు కోర్స్ గైడ్ గురించి మనకి ఇంటర్నెట్లో ఈ కోర్సుకు సంబంధించినటువంటి కోర్సు వివరాలు, అలాగే ఫీ స్ట్రక్చర్ గురించి, ఎప్పుడు లాస్ట్ డేటు, ఈ వివరాలన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో మనకు అందుబాటులో దొరుకుతున్నాయి. ఎవరైతే ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వెబ్సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక మరొక చిత్రగీతం విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

ఫైన్ ఆర్ట్స్ కోర్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఫైన్ ఆర్ట్స్లో చేరడానికి అర్హత మరియు ప్రవేశం ఎలా ఉంటుందంటే, బీఎఫ్ఏ కోర్సులో ఏదైనా గుర్తింపు పొందినటువంటి బోర్డు నుండి 12వ తరగతి అంటే 10+2 ఉత్తీర్ణత సాధించాలి. అయితే దీనికి కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులకు డ్రాయింగ్ క్రియేటివిటీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పరీక్షించడానికి చాలా విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఫైన్ ఆర్ట్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తాయి. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ర్యాంక్ నిర్ణయిస్తారు. ఆ ర్యాంకును బట్టి మనకి సీట్ అవైలబిలిటీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ లలిత కళల పట్ల ఇంట్రెస్ట్ ఆసక్తి అలాగే కళలంటే ఇష్టం లేకపోతే సృజనాత్మకంగా ఆలోచనలు ఊహలకు రూపమైనటువంటి నైపుణ్యం వారు ఈ ఫైన్ ఆర్ట్స్ కోర్సులో చేరవచ్చు, మంచి ఉపాధి అవకాశాలను కూడా పొందవచ్చు. యువాణి కార్యక్రమంలో మరో పాట విందాం. అభినందన చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి పండు పాట.

మంచి పాట విన్నాం కదా. అయితే ఈరోజు యువవాణి యువజన కార్యక్రమంలో ఇంటర్మీడియట్ తర్వాత మనకి అందుబాటులో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి వివిధ కోర్సుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఆసక్తి అభిరుచి ఉంటే దేంట్లోనైనా రాణించవచ్చు. ముఖ్యంగా మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాల, కళల పట్ల ఇంట్రెస్ట్, అలాగే సృజనాత్మకత, క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఇవి కాస్త ఉన్నట్లయితే మరింత నైపుణ్యంతో మనం అనుకున్నటువంటి రంగాల్లో జాబ్ని సంపాదించవచ్చు, అలాగే ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈనాటి యువవాణి యువజన కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, పర్యావరణాన్ని కాపాడండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు 102 MHz పై మా పదం మీ భావం. మేమిచ్చే పదంతో మీలో ఉన్న కవిత హృదయాన్ని మేల్కొల్పే కార్యక్రమమే మా పదం మీ భావం. సో ఆల్రెడీ పదం ఏంటో చెప్పేశాను కదా. సో కొంతమందికి తెలియని వాళ్ళ కోసం ఈరోజు పదం ఏంటి అంటే పరిమళం. సో ఈ పరిమళం అనే పదంతో 6304767436 అనే నెంబర్కి పరిమళం అనే పదంతో కవిత, మీ పేరు, ప్రాంతంని మెన్షన్ చేసి ఒకే ఒక వాట్సాప్ మెసేజ్ చేసేయండి. థీమ్ బేస్డ్ పాటల్ని, మీ కవితల్ని చదివేస్తాను మరి.

అమ్మ ఒడి ఆప్యాయతలోనూ, నాన్న వెచ్చని కౌగిలింతలోనూ, వానచినుకు వాసనలోనూ, పచ్చని చెట్ల గాలిలోనూ, జ్ఞాపకాల గుర్తులలోనూ దాగి ఉంటుంది పరిమళం. సో ఇలాంటి కవితల్ని మన శ్రోతలు కూడా రాస్తారు కదా. ఒక కవిత అయితే చదివేద్దాం. మొదటగా ఎవరు రాస్తున్నారు, ఎక్కడి నుంచి? పరిమళం అంటేనే సుగంధ పరిమళాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఇందులో మల్లెపూల పరిమళం ఒక రకమైతే, లిల్లీ పూల సువాసన వెదజల్లే ఆ ప్రాంతమంతా ఆనందభరితమే. ఇంకా ఇలా మనం పరిమళాల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అని అంటే అవుననే మనం చెప్పాలి అంటూ దైవపు ఉషా గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. సో మరికొంతమంది రాసిన కవితలు చదివేద్దాం. అంతకన్నా ముందుగా 8 వసంతాలు ఈ చిత్రం నుంచి పరిమళమిలా అంటూ ఈ పాట.

ఎస్ ఫ్రెండ్స్, మరికొంతమంది రాసిన కవితలను చదివేద్దాం. హాయ్ హలో అంటూ రాస్తున్నారు. శుక్రవారం శుభ సాయంత్రం అంటున్నారు. పరిమళం కంటికి కనిపించదు, చేతికి చిక్కదు ఈ అందం, కానీ గుండె గదులను నింపే అనురాగాల పరిమళం. జీవితపు ప్రతి మలుపులో ఆశలను రేకెత్తిస్తూ కాలాన్ని దాటి నిలిచేది ప్రేమే అనే పరిమళం. వికసించే ప్రతి పువ్వులోన దాగి ఉంది పరిమళం, ప్రకృతి అందించే ఒక అపురూప పరిమళం. కురిసే తొలి చినుకు తాకిడికి మురిసే నేలలో గుప్పున గుబాళించే ఆ మట్టిదే కదా పరిమళం అంటూ రాస్తున్నారు జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్నకుమార్ ఉమా సోమేశ్వర ఆలయం దగ్గర నుంచి, సుందరపల్లి నుంచి రా పంపిస్తున్నారు. ధన్యవాదాలు అంటూ, సో మీకు కూడా ధన్యవాదాలండి, చాలా చక్కగా రాశారు. మరొక కవిత, దూరంగా ఉన్న నీ జ్ఞాపకాలు మనసును తాకే మల్లెపూల మాలలు, ఆగిపోయిన సమయం కూడా నీ నవ్వుల పరిమళాన్ని ఇస్తుంది నాకు అంటూ బీసెట్టి సుమలత గంగాధర్ రాస్తున్నారు. సో మరికొన్ని కవితల్ని చదివేద్దాం. అంతకన్నా ముందుగా ఈ పాట ఘర్షణ చిత్రం నుంచి.

ఎస్ లిజనర్స్, మీరు వింటున్నారు మా పదం మీ భావం. కొంతమంది తెలియని లిజనర్స్ మెసేజ్ చేస్తున్నారు పదం ఏంటి అంటూ. ఈరోజు పదం ఏంటి అంటే పరిమళం అండి. సో ఈ పరిమళంతో కవితలు రాసి పంపించేయండి, లేట్ చేయకుండా చదివేద్దాం. సో పూల పరిమళాలు, పచ్చని చెట్లు, పొలాలు, మంచి సంగీతం ప్రతి వ్యక్తిని పులకరింపచేస్తాయి. పువ్వు వికసించినప్పుడే పరిమళించినట్టు ఒక మంచి వ్యక్తి పుట్టినప్పుడే తెలిసిపోతుంది. అందరి శ్రేయస్సు కోరుకుంటాడు, దానికోసం ప్రయత్నిస్తాడు కూడా అంటూ సత్యారావు తుమ్మపాల నుంచి రాస్తున్నారు. సో మరొక కవితను చదువుద్దాం. ఎద్దుమైలారు నుండి దేవునూరి వీరయ్య గారు రాస్తున్నారు. నేటి పదం పరిమళం అంటూ, పరిమళం అంటే మంచి వాసన లేదా సువాసన అనే అర్థం. సుగంధము, వాసనను పరిమళమును అని అంటారు. ఇంపుగా ఉండే వాసన మల్లెపువ్వు యొక్క సువాసన చాలా బాగుంటుందంటూ చాలా సింపుల్గా రాశారు ఈయన. నమస్కారం అండి అంటూ రాస్తున్నారు. శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా నమస్కారం, శుభ సాయంత్రం అండి. అంశం పరిమళం. జీవిత వనంలో నిత్యము ప్రకాశిస్తే సుభద్ర సరళము ఆశల పూలు వికసిస్తాయి అంటూ రాస్తున్నారు. తప్పక వీస్తుంది ఆశయాల పరిమళం అంటూ డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సో ఐ థింక్ వీరు యాప్లో వింటున్నట్టున్నారు మన ప్రోగ్రామ్స్ని. మరొక కవిత ఏంటి అంటే శీర్షిక మా పదం మీ భావం పరిమళం. స్మృతి ఆనవాళ్లను కదిపేటప్పుడు మెదిలే భావం ఓ జ్ఞాపక పరిమళం.

పరిమళం. మనసుని హత్తుకుంటూ ఆగ్రణించే వాసన ఈ పరిమళం. పూల రంగుల్లో దాగిన సువాసనలు ముక్కుపుటాల్ని అదరగొడుతూ పంచే పరిమళం చిరస్థాయిగా నిలిచిపోతుందంటూ రాశారు. పరిమళానికి ఎల్లలు లేవు. మట్టి పరిమళాన్ని మించిన జీవన పరిమళం ఎక్కడుంటుంది? తడిమితే అన్ని పరిమళ భరిత దృశ్యాలే అంటూ మానాపురం రాజచంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం నుంచి రాశారండి. సో ఇలాంటి కవితలు మరికొన్ని చదివేద్దాం ఈ పాట తర్వాత. పులి బెబ్బులి నుంచి మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

మీ భావంలో మరొక కవితను చదివేద్దాం. పరిమళం గాలి మోసుకుని వచ్చే ప్రశాంత సుగంధం, అది మెదడుకు చక్కని ఆరోగ్యకరమైన సంకేతం. ఆలోచన సముదాయం సంతోషకరమైన సూచన. సూచనం తొలకరిలో పరిమళం, గుమగుమల వంటలో పరిమళం, అన్నీ మొక్కుకు సంకేతం. ఆలోచనల్ని ఆరోగ్యానికి సహకారం. ఈ పరిమళంను సువాసనం అంటూ రాస్తున్నారు కీర్తన మధురవాడ నుంచి. అనకాపల్లి జిల్లా మునగపాక నుంచి అడారి నాగేశ్వరరావు గారు రాస్తున్నారు. మల్లెలు, గులాబీలు, సంపెంగులు, పారిజాతాలు తమ పరిమళాలతో పర్యావరణాన్ని పరవశింపజేస్తాయి. అంతేకాదు దయా, కరుణ, సత్యం, అహింస, పరోపకారం అనే గుణాలే మనిషిని జీవితానికి నిజమైన పరిమళాలు అంటూ రాశారు. ఇంకా మరొక కవిత, పూలతోటలో పూసిన మల్లెల నవ్వే పరిమళం, మనసును తాకే మధుర జ్ఞాపకాల పలికే పరిమళం, వాన చినుకుల తాకిడిలోనే నేల వెదజల్లే సువాసన, అమ్మ ఒడిలో దాగిన ఆప్యాయతే నిజమైన పరిమళం, చంద్రకాంతి రేయిలో గాలితో కలిసిన నర్తించే గంధం, చిరునవ్వులో దాగిన ప్రేమకు ఒక మధుర పరిమళం, మాటల్లో మాధుర్యం ఉంటే మనసులు దగ్గరవుతాయి, మంచితనం వెదజల్లే హృదయం ఎప్పటికీ పరిమళమైన నిలుస్తుంది అంటూ కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, రెడ్డి వీధి రామాలయం ఎన్ఐడి నుంచి రాస్తున్నారండి. మరొక కవిత, నమస్తే అండి అంటూ రాస్తున్నారు వీరేంద్ర, వైజాగ్. పరిమళం పండక్కి రమ్మని తమ్ముడు కబురు తెచ్చినప్పుడు పుట్టింట్లో అమ్మ పొత్తిళ్లలో పవళించిన చిన్ననాటి పురిటి వాసన పలకరిస్తూ ఉంటే కంటి నిండా నీరు చేరి చెంప నుండి జారుతుంటే అమ్మ జ్ఞాపకం పరిమళమై పలకరించినట్టు ఆ జ్ఞాపకాల సంతకం ఎన్ని జన్మలకైనా చెరగని చిరునామా పుట్టింటి పురిటి వాసన అంటూ రాశారు. సమయం సరిపోలేదంటున్నారు, చాలా చక్కగా రాశారండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీకు అంటూ రాశారు కానీ కవిత పంపించలేదు. పువ్వు పుట్టగానే పరిమళించును అనే నానుడి గొప్పవాళ్ల కోసం వాడతారు. నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకంలో మదర్ తెరిసా కోసం ఈ వాక్యం మొదటిసారి చదివాను. పరోపకారయ మిదం శరీరం అన్నట్లు కొందరు సేవకే అంకితం అవుతారు, అటువంటి వారి జీవిత ధన్యం అంటూ రాశారు. నాకైతే మల్లెపూల పరిమళం చాలా ఇష్టం అంటూ కవిత రాయలేదైనా ఆయన ఇష్టాన్ని రాశారు. అలాగే ఈ పరిమళానికి సంబంధించి ఆరోమా థెరపీ అనే ఒక ప్రక్రియ ఉంది అంటూ జయా బొల్లయ్య కాలేజ్ నుంచి రాశారు. సో ఇవండి మా పదం మీ భావంలో కవితలు. సో ఈ పాటతో మా పదం మీ భావం కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేద్దాం మరి.

0: ఎస్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మా పదం మీ భావం కార్యక్రమం విన్నారు. మీ ఇంతటితో మా పదం మీ భావం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్జ్పై కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు. చదువుతున్న వారు పి రాజు.
1: ఉద్యోగ వార్తలు. భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం May 2 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోయర్ డివిజనల్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్. మొత్తం పోస్టుల సంఖ్య 47. అర్హతలు: ఎల్డీసీ హిందీ టైపిస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ హిందీ టైపింగ్ వేగం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు మెట్రిక్యులేషన్ 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు లైట్ అండ్ హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన, 2 ఏళ్ల కనీసం డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాలకు indianairforce.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన: అస్సాంలోని సిఎస్ఐఆర్కు చెందిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 5 నుంచి June 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: మల్టీటాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్స్. మొత్తం ఖాళీల సంఖ్య 10. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయో పరిమితి: మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్ళు, డ్రైవర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 May 2026 నుంచి 4 June 2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు NEIST.res.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యూటర్, డెమోన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: ట్యూటర్ మరియు డెమోన్స్ట్రేటర్. అర్హతలు: సంబంధిత విభాగాల్లో MBBS, MD, MS, MSCలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయో పరిమితి 37 ఏళ్ల మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1000 రూపాయలు, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తుకి చివరి తేదీ 30 May 2026. మరిన్ని వివరాలకు aimsmangalagiri.edu.in వెబ్సైట్ను సందర్శించగలరు.
0: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు బి రాజు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలపై స్పందనను తెలియచేయడానికి ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియచేయవచ్చు. అలానే మీ అభిప్రాయాలను AIRPC విశాఖపట్నం VSP@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. మెయిల్ అడ్రస్ మరొకసారి AIR

pcvsp@gmail.com ఈ మెయిల్ ద్వారా మీ యొక్క అభిప్రాయం తెలియచేయవచ్చు. ఇంకా యథావిధిగా పోస్ట్ కార్డ్ ద్వారా కూడా మీ అభిప్రాయాలను మాకు పంపవచ్చు. చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003. చిరునామా మరొకసారి, టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003. ఈ చిరునామాకు మీరు కార్డ్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయవచ్చు. ఇక ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ విన్యాసం శీర్షికన శ్రీ ఎస్ శంకర్రావు గారి డోల్ లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి వివరాలు, తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి గురించి ఆకాశవాణి శ్రోత సాహితీవేత్త మరియు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఇండియన్ రైల్వేస్ శ్రీ టి తరణయ్య గారి కవిత మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 90 వసంతాల ఆకాశవాణి శ్రీ సిహెచ్వి నరసింహారావు గారు, ఏరువా కేంద్రం కోఆర్డినేటర్ రాజమండ్రి ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉత్తర కోస్తా జిల్లాల నేలల స్థితిగతులు, పోషణ యాజమాన్యంలో జాగ్రత్తలు ఈ అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత గారి ప్రసంగం, కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, రాత్రి 10:00 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు. ఇక వాతావరణ వివరాలు, వాల్తలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 79%. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 68%. వాతావరణం, ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈనాటి సమాచార వాణి ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసారం ఉదయం 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో ప్రపంచ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా ఆ వివరాలు. తర్వాత 90 వసంతాల ఆకాశవాణి శ్రీ వాండ్రంగి కొండలరావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అలాగే కవన విజయం సమస్యాపూర్ణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. రేపటి ప్రసారం ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. India and Cyprus exchanged several agreements in different areas, including establishing a joint working group on counter-terrorism, innovation and technology, higher education and research and cultural cooperation in New Delhi today. Prime Minister Narendra Modi held discussion with President of Cyprus, Nikos Christodoulidis, on strengthening bilateral cooperation across a wide spectrum of areas. They also exchanged views

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వడగాలుల పరిస్థితి నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా ఎండల తీవ్రత గురించి తెలియజేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లనే పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణలే కీలకమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదని, దేశానికి కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని మంత్రి లోకేష్ వెల్లడిస్తూ,
1: And that is why we are really excited about dedicating this project to the nation. Close to 3,000 crores worth of investment has been done here on 2,400 acres. 600 megawatts of solar generation plants have been implemented in less than 11 months. And this is a very new technology where close to 12 lakh advanced Topcon bifacial solar modules have been installed and deployed here. And these are all manufactured in SAEL's own facilities in Uttar Pradesh.
0: ఇదిలా ఉండగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సంపదను పెంచే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలో ఆయన ఈరోజు పర్యటించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో 3,82,00,000 రూపాయలతో నిర్మిస్తున్న 33/11 kV సబ్స్టేషన్కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బూర్జ మండలం మదనాపురం కూడలిలో 6,00,000 రూపాయల వ్యయంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి 100,00,000 పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వీటి వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తోడ్పాటు ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. నూతన ప్రాజెక్టులు జిల్లాకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని, అవకాశాల జిల్లా అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హోంగార్డులకు ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఏడాది 3,00,000 నుండి 33,00,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని హోంమంత్రి చెప్పారు. దీని ద్వారా సుమారు 3,140 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారని తెలిపారు. హోంగార్డులకు పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని వంగలపూడి అనిత వివరిస్తూ,
2: సుమారుగా 900

0: 75 మందికి హోమ్ గార్డ్స్ కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా, నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళతో వచ్చిన డిసీజన్ గానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ గానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు, ఆ 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా ఇద్దరు పిల్లలకి కలిపి పర్ యానం 33 లాక్స్ వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.
1: ప్రజలకు వంట గ్యాస్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ గ్యాస్ ఏర్పాటు చర్యలను వేగంగా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రజలు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పీఎన్జీ వైపు మరలుతున్నారని, దీన్ని మరింత వేగవంతం చేసేలా గ్యాస్ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నఫూర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 తీసుకురావడం పట్ల రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు అందించే అదనపు క్రెడిట్ సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 20,77,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో తయారీ రంగంలో 4.98 లక్షల యూనిట్లు, సేవా రంగంలో 10 లక్షల యూనిట్లు, వ్యాపార కార్యకలాపాలలో 5.74 లక్షల యూనిట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 100%, నాన్ ఎంఎస్ఎం రంగాలకు 90% వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 పథకం ద్వారా క్రెడిట్ గ్యారంటీ కవరేజీని అందిస్తారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ,
2: ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనము బలహీనపడినది. తీవ్ర వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
1: ప్రజలంతా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యలలో భాగంగా నో వెహికల్ డేను మంత్రి ఈరోజు పాటించారు. ఈ సందర్భంగా పాలకొల్లు నుండి రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వరకు మంత్రి సైకిల్ ద్వారా ప్రయాణించారు. తాడేపల్లి వద్ద మంత్రి రామానాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు ఒకే సైకిల్పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. आदौ मुख्य वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी नवदिल्ल्यां साइप्रस देशस्य राष्ट्रपतिना निकोस क्रिस्टोडोलाइट्स इत्यनेन सह चर्चितवान्. सः उक्तवान् यत् अग्रिमेषु पञ्चवर्षेषु निवेश प्रवाहः द्विगुणीकर्तुं भारत साइप्रस देशयोः लक्ष्यमस्ति. निर्वाचनायोगेन अग्रिमे मासे 18

మీరు ఇంతవరకు లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎస్ శంకర్రావు గారి డోల్ లైవ్ విన్యాసం విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో తరువాత అంశం ఫిట్నెస్ మంత్ర. ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం అంటే కాయగూరలు అలాగే ఆకుకూరలు. ఈరోజు ఆకుకూరల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆకుకూరలు ఆరోగ్యం. ఆకుకూరలు

ప్రకృతి మానవునికి ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి ఆహారం. వీటిలో అంటే ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో ఆకుకూరలను మనం తప్పకుండా భాగం చేసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఏ ఆకుకూరల్లో ప్రాముఖ్యత ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాలు మాట్లాడుకుందాం. రక్తహీనత నివారణ. ఆకుకూరల్లో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఏ ఆకుకూరలో ప్రాముఖ్యత ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాలు మాట్లాడుకుందాం. రక్తహీనత నివారణ. ఆకుకూరలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో రక్తాన్ని వృద్ధి చేసి రక్తహీనతను, అనీమియాను తగ్గిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే పాలకూర, మెంతికూర వంటివి గుండె జబ్బులను నివారించి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నటువంటి వారు ఎక్కువగా పాలకూర, మెంతికూర వంటివి తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను చాలా వరకు నివారించవచ్చు. అలాగే కళ్ళు అంటే కంటి ఆరోగ్యం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి వీటిలో ఉండేటువంటి బీటా కెరోటిన్ అంటే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంటే ఆకుకూరలో ఉండేటువంటి బీటా కెరోటిన్ విటమిన్ ఏ కంటి చూపుకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపరచుకోవడానికి పీచు పదార్థాలు కూడా ఈ ఆకుకూరలో ఎక్కువగా ఉంటాయి. అంటే ఫైబర్ ఎక్కువగా ఉండటం ద్వారా జీర్ణక్రియ సమస్యలు మరియు మలబద్ధకం కూడా చాలా వరకు దూరం అవుతాయి. అయితే ఏ ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. పాలకూర రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. తోటకూర ఎముకల దృఢత్వానికి ఇది చాలా వరకు తోడ్పడుతుంది. గోంగూర విటమిన్ సి కలిగి ఉంటుంది, దంతాలను చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మెంతికూర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కరివేపాకు మనిషిలో కలిగేటువంటి ఒత్తిడిని తగ్గించడంలో మంచి నేస్తం మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. వీటితో పాటు చుక్కకూర, కొత్తిమీర, పుదీనా వంటివి కూడా మన ఆహారంలో అంటే ముఖ్యంగా రోజు తినేటువంటి ఆహారంలో చేర్చుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఆకుకూరలను వండేటప్పుడు ఎక్కువసేపు ఉడికించడం వల్ల వాటిలో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి ఆకుకూరలు కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉడకబెట్టాలి. అలాగే ఆకుకూరలన్నీ కూడా చాలా చౌకగా దొరుకుతాయి. దొరికినటువంటి ఆకుకూరలను శుభ్రంగా కడిగి ప్రతిరోజు మనం తినేటువంటి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఫిట్నెస్ మంత్రాలో ఆరోగ్యానికి ఆకుకూరల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నోము చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: మంచి పాట విన్నాం కదా. సాయం సమీరం కార్యక్రమంలో తరువాత అంశం వికాసం. ప్రతిరోజు సాయంత్రం 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అనేక పథకాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, మాట్లాడుకుంటున్నాం. ఈరోజు వికాసం కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది భారతదేశాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా మార్చడానికి భారత ప్రభుత్వం 2014 అక్టోబర్ 2 ప్రారంభించినటువంటి జాతీయ స్థాయి ఉద్యమం. అయితే దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే బహిరంగ మల విసర్జనను నిర్మూలించడం, పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచడం, అలాగే ఘన వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టడం మరియు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం. ఇవి ముఖ్య ఉద్దేశాలు, ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల కోసం వేరువేరుగా అమలు చేయబడుతుంది. అయితే స్వచ్ఛ భారత్ అభియాన్ యొక్క ముఖ్య లక్ష్యాల గురించి మనం మాట్లాడుకుందాం. బహిరంగ మల విసర్జన నిర్మూలన అంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా బహిరంగ మల విసర్జనను పూర్తిగా తొలగించడం. పారిశుద్ధ్య సౌకర్యాలు, ప్రతి ఇంటికి, కమ్యూనిటీలకు మరియు పబ్లిక్ ప్రదేశాలకు తగిన మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించడం. అలాగే వ్యర్థాల నిర్వహణ, వ్యర్థ పదార్థాలను వేరు చేయడం, సేకరించడం, ప్రాసెస్ చేయడం, శాస్త్రీయంగా పారవేయడం అనేది ముఖ్యం. ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది అత్యంత ముఖ్యం. పరిశుభ్రత ప్రాముఖ్యతలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలను అమలు చేస్తుంటారు. స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమం భారతదేశంలో అతిపెద్ద పరిశుభ్రత ఉద్యమాల్లో ఒకటి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించడం, జీవన నాణ్యతను పెంచడం దీని యొక్క ముఖ్య ప్రయోజనాలు. స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. కార్యక్రమంలో ఆకాశవాణి 90 ఆకాశవాణి గురించి ఆకాశవాణి శ్రోత, సాహితీవేత్త మరియు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఇండియన్ రైల్వేస్ శ్రీ టి తరణయ్య గారి కవిత వింటారు.
1: కవిత శీర్షిక ఆకాశవాణి. ఆకాశవాణి మధుర స్వరాల వీణా వాణి, తెలుగు హృదయాలను గెలిచిన మంజుల వాణి, శ్రోతలను ఉర్రూతులిగించే నిత్య శ్రవణామృత వర్షిణి. శ్రోతలను ఉర్రూతులిగించే నిత్య శ్రవణామృత వర్షిణి, తెలుగు ప్రజలకు సుపరిచిత మృదు భాషిణి. పామరులు సైతం ఆరాధించే మనస్విని, జనుల హృదయాలు తాకిన జనరంజని, అన్ని వర్గాల ప్రజలను అలరించే ఆనందదాయని, ప్రసార మాధ్యమాల శిఖలో మెరిసే శమంతకమని, అన్ని వర్గాల ప్రజలను అలరించే ఆనందదాయని, ప్రసార మాధ్యమాల శిఖలో మెరిసే శమంతకమని, ప్రసారమయ్యే కార్యక్రమాల తరగని గని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎటు చూసిన అభిమాన జనసంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎటు చూసిన అభిమాన జనసంద్రం. వార్తలు, పాటలు, నాటికలు, పసిడి పంటలు, హరికథలు, బుర్రకథలు, ఇలా ఒకటేమిటి, అన్ని రసవత్తరాలే, రసాలూరిన మధుర ఫలాలే. సాంకేతిక ఆభరణ

0: ఆభరణాలతో అలంకరణ, వినూత్న కార్యక్రమాల ఆవిష్కరణ, కాలానుగుణంగా జరిగే సంస్కరణ, పట్టుదలతో ముందుకు సాగే క్రమశిక్షణ. సాంకేతిక ఆభరణాలతో అలంకరణ, వినూత్న కార్యక్రమాల ఆవిష్కరణ, కాలానుగుణంగా జరిగే సంస్కరణ, పట్టుదలతో ముందుకు సాగే క్రమశిక్షణ. పోటీ తట్టుకుని నిలిచి గెలిచింది, అందరి గుండెల్లో గుడి కట్టుకుంది. పోటీ తట్టుకుని నిలిచి గెలిచింది, అందరి గుండెల్లో గుడి కట్టుకుంది. ఎక్కడా రాజీ పడని దృఢ సంకల్పం, 9 దశాబ్దాల అపార అనుభవం, 90 వసంతాల్లో కూడా తనదైన సేవలు అందిస్తున్న యవ్వని ఆకాశవాణి, అలనాటి మధుర స్మృతులు నెమరి వేస్తున్న ఆంధ్రావని.
1: మీరు ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి గురించి ఆకాశవాణి శ్రోత, సాహితీవేత్త మరియు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఇండియన్ రైల్వేస్ శ్రీ టి తరణయ్య గారి కవిత విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌశల్య పాడిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఇప్పుడు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణి శ్రీ సిహెచ్వి నరసింహారావు గారు, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రాజమహేంద్రవరం ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉత్తర కోస్తా జిల్లాల నేలల స్థితిగతులు, పోషణ యాజమాన్యంలో జాగ్రత్తలు ఈ అంశాన్ని గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం, కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, రాత్రి 10 గంటలకు ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం, రచన డాక్టర్ ఆవంస సోమసుందర్, సంగీతం శ్రీ డి నిచ్చెల్. 6:10 భక్తిరంజని కార్యక్రమాలు, అన్నమయ్య సంకీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ సర్వజోషిల గౌరీశంకర్ శాస్త్రి గారు. 6:35 పొలం పనులు, 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ తాబేళ్ళ దినోత్సవం సందర్భంగా ఆ వివరాలు. అనంతరం 90 వసంతాల ఆకాశవాణి శ్రీ వాండ్రంగి కొండలరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం కవన విజయం సమస్యాపూర్ణం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి మరియు శ్రీ డి రాఘవాచారి గారి గాత్రయుగుళం ప్రసారమవుతుంది. శ్రీ పేరి శ్రీరామ్మూర్తి వైలిన్, శ్రీ వెల్లూరు రామభద్రన్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ ఘటం. 8:59 పాటల పల్లకి, 10:00 వసుదైక కుటుంబం, 10:30 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి కార్యక్రమం మధుదయం సంగీత రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ వింజమూరి శివరామారావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 12:30 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ అరికరేవుల సీతాపతిరావు గారి గానం ప్రసారమవుతుంది. ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ బి ధనుంజయ తబల. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 సైనిక్ మాధురి హిందీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం ప్రసారమవుతుంది. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం, 90 ఏళ్ళ ఆకాశవాణి, ఆకాశవాణితో శ్రోత శ్రీ ర్యాలీ ప్రసాద్ గారి అనుబంధం ప్రసారమవుతుంది. 7:15 90 వసంతాల ఆకాశవాణి, కొత్తగూడెం రైతు శ్రీ కట్ల సతీష్ గారి ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం ఈ అంశాన్ని గురించి కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల శాస్త్రవేత్త శ్రీ శ్రీమతి బి మౌనిక గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:00 సంస్కృత ప్రసంగం, ప్రసంగకర్త ప్రొఫెసర్ కె ఏడుకొండల గారి సంస్కృత ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం డాక్టర్ కప్పగొంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 9:16 స్పాట్లైట్, 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చెంగునసేరి సిపి మాధవన్ నంబుద్రి గారి కర్ణాటక సంగీతం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు

0: కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగీ ఔర్ భారత్ కే తేజీ సే బఢ్తే షిప్పింగ్ ఔర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగీ.
0: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ, గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు, అలాగే ఈయు భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి 1 సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ 18 జూన్ జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా 18 నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు

0: లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కి కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ను వర్చువల్గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో భారీ రైల్వే అభివృద్ధి పనులు చేపడతామని తెలియజేశారు.
1: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब इसको 8 कोच से बढ़ाकर यह सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है. साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी. और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने वाले समय में वो डिमांड भी पूरी होगी.
0: దేశంలో తీవ్ర ఎండల కారణంగా గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణి. శ్రీ సిహెచ్వి నరసింహారావు గారు, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రాజమహేంద్రవరం ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో డాక్టర్ సిహెచ్వి నరసింహారావు, కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం రాజమహేంద్రవరం నుండి వారి అనుభవాల్ని ఈ విధంగా మనతో పంచుకుంటున్నారు.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం గత 90 సంవత్సరాలుగా రైతాంగానికి చాలా సేవలు చేసి ఉంది. ముఖ్యంగా ఏమిటంటే సమయానుకూలంగా

0: అలాగే వర్షాలకు అనుగుణంగా లేదంటే వేసవికి అనుగుణంగా లేదంటే శీతపొద్దు ఈ వివిధ కాలాల్లో ఋతువుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి వ్యవసాయ పనులు చేపట్టాలి అనేది రైతాంగానికి ఎప్పటికప్పుడు సలహాలను ఇస్తూ సేవలు చేస్తూ ఉంది. ఈ సేవల్లో భాగంగా కూడా మా శాస్త్రవేత్తలు అయినటువంటి నా పేరు డాక్టర్ సిహెచ్వి నరసింహారావు, కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం రాజమహేంద్రవరం, మేము కూడా మా వంతు ధర్మంగా రైతులకు సేవలో భాగంగా ఆకాశవాణితో మమేకమై వారితో సంధానం అవుతూ ఎప్పటికప్పుడు మా విలువైనటువంటి సమాచారాన్ని మేము ఇవ్వటము, అలాగే వారు వెంటనే స్పందించి రైతాంగానికి వివిధ రూపాల్లో వివిధ మాధ్యమాల్లో అంటే ఇంటర్వ్యూల ద్వారా కానీ లేదంటే ఏదన్నా ఒక సందేశం ద్వారా కానీ ఎప్పటికప్పుడు రైతుల్ని అలర్ట్ చేస్తూ అప్రమత్తం చేస్తూ తుఫాన్ వచ్చినా లేదంటే ముంపు వచ్చినా వరదలు వచ్చినా కూడా రైతాంగం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే వివిధ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమయానుకూలంగా వివిధ పంటలు ముఖ్యమైనటువంటి పంటలు అలాగే వాణిజ్య పంటలు అలాగే మనకి వివిధ రకాలైనటువంటి పంటలు ఉన్నట్లు అలాగే మనకి ఈ అటవీ ప్రాంతంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ రైతాంగం ఎటువంటి పంటలు పండించాలి, అలాగే ఏ ఏ పంటలు వేస్తే రైతులకు ఆదాయం సమకూరుతుందో అలాగే ఎటువంటి చర్యలు తీసినట్టయితే వారికి మార్కెటింగ్ అవకాశాలు ఉంటాయి, అటువంటి విషయాల్ని నిపుణుల చేత అంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, యంత్రాంగాలు అలాగే మత్స్యశాఖ, వ్యవసాయ అనుబంధ అటువంటి ఈ పశు గణాభివృద్ధి విభాగం అలాగే మత్స్యశాఖ అలాగే ఈ ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖకు అనుగుణంగా పాడి పంట కార్యక్రమంలో భాగంగా ఎన్నో వేల వేల ఇంటర్వ్యూస్ చేస్తూ ఎప్పటికప్పుడు రైతుల్ని అప్రమత్తులు చేస్తూ వారి సేవను కొనసాగిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ 90 సంవత్సరాలే కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఆకాశవాణి ఉన్నంత వరకు కూడా అలాగే రైతాంగం పంటలు సాగు చేస్తున్నంతకాలం కూడా ఈ సేవల్ని కొనసాగిస్తూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మాకు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి శాస్త్రవేత్తల చేత ఎప్పటికప్పుడు టాక్స్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్ కానీ తీసుకుని రైతులకి వాటిని వెనువెంటనే ప్రసారం చేస్తూ రైతుల సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడుతూ వస్తుందని, ఈ భవిష్యత్తులో కూడా అటువంటి సహకారం ఇస్తూ సేవలను అందిస్తూ ఉంటుందని ఆశిస్తూ ఈ ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తయినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు, కోఆర్డినేటర్ ఏరువాక కేంద్రం రాజమహేంద్రవరం.
1: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి శ్రీ డాక్టర్ సిహెచ్వి నరసింహారావు గారు, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రాజమహేంద్రవరం ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేశారు. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా ఉత్తర కోస్తా జిల్లాల నేలల స్థితిగతులు, పోషణ యాజమాన్యంలో జాగ్రత్తలు ఈ అంశాన్ని గురించి ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం వింటారు.
2: సోదరులతో మనము ఈరోజు చర్చించే అంశము ఉత్తర కోస్తా జిల్లాల నేలల స్థితిగతులు, వాటి పోషక యాజమాన్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలలోని నేలలు భౌగోళికంగా వైవిధ్యభరితంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో అత్యధిక శాతం విస్తరించి ఉన్న నేలలు ఎర్ర నేలలే. ఇవి గ్రానైట్ రాళ్ళు రూపాంతరం చెందటం వలన ఏర్పడతాయి. ఈ ప్రాంతం ముఖ్యంగా తేమ మరియు వర్షపాతంపై ఆధారపడి వైవిధ్యభరితమైన పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఇసుకతో కూడిన ఎర్ర నేలలు 32%, బంకమన్నుతో కూడిన ఎర్ర గరప నేలలు మరియు నల్లరేగడి నేలలు 42%, ఒండ్రు నేలలు 20%, తీర ప్రాంతపు ఇసుక నేలలు 5%, డెల్టా నేలలు 1%, మరియు కొన్ని చెదురుమదురుగా లాటరైట్ నేలలు కనిపిస్తాయి. ఉత్తర కోస్తా ప్రాంతంలోని ముఖ్యమైన నేలల విషయానికి వస్తే ఇసుకతో కూడిన ఎర్ర నేలలు, వీటినే రెడ్ సాయిల్స్ కానీ రెడ్ లోమ్స్ అని కూడా అంటాము. ఇవి ఎక్కువగా విజయనగరం, శ్రీకాకుళం మరియు విశాఖపట్నం జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎరుపు రంగులో ఉండి పప్పు ధాన్యాలు మరియు చిరుధాన్యాల సాగుకు అనువుగా ఉంటాయి. అలాగే బంకమన్నుతో కూడిన ఎర్ర గరప నేలలు, వీటిని క్లే రెడ్ సాయిల్స్ అని అంటాము. పరిసర ప్రాంతాలలో

ముఖ్యంగా అనకాపల్లి పరిసరాల్లో తేమను నిలుపుకునే నల్లరేగడి నేలలు కూడా ఈ ఎర్రగరపు నేలలతో పాటు కనిపిస్తాయి. ఇవి పత్తి మరియు చెరుకు సాగుకు బాగా అనువైనవి. ఇక తీర ప్రాంతపు ఇసుక నేలల విషయానికి వస్తే, శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వరకు తీరం వెంబడి ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి నీటిపారుదల ఎక్కువగా ఉండే ఇసుకతో కూడిన నేలలు. ఇక్కడ కొబ్బరి, జీడి మామిడి మరియు కాజిరన వంటి పంటలు పండుతాయి. అలాగే ఒండ్రు నేలలు నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, గోముఖి, చంపావతి, వేగవతి, సువర్ణముఖి, శారద, వరాహ మొదలైన నదుల పరీవాహక ప్రాంతంలో సారవంతమైన ఒండ్రు మట్టి నేలలు మనకు కనిపిస్తాయి. అలాగే నదులు సముద్రంలో కలిసేటప్పుడు తమతో తెచ్చిన ఒండు మట్టిని నిక్షేపించడం వలన ఏర్పడే అత్యంత సారవంతమైన నేలల్ని డెల్టా నేలలు అని అంటాము. ఇవి సాధారణంగా త్రిభుజాకారంలో ఉండి అధిక తేమను, పోషకాలను కలిగి ఉండి వ్యవసాయానికి, ముఖ్యంగా వరి సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలల విషయానికి వస్తే, ఇవి భారతదేశంలో అత్యంత సారవంతమైన నేలలు. ఇవి విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో నల్లరేగడి నేలలతో కలిసి కొన్ని చోట్ల మిశ్రమంగా ఉన్నాయి. ఇక లాటరైట్ నేలల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాల్లో లాటరైట్ నేలలు, వీటినే జేగురు నేలలు అని కూడా రైతులు అంటారు, ప్రధానంగా కొండ ప్రాంతాలు మరియు ఎత్తైన ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఇవి అధిక ఉష్ణోగ్రత మరియు వర్షపాతం ఉండే వాతావరణంలో, ముఖ్యంగా తూర్పు కనుమల వాలుల్లో లీచింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. ఇక ఈ ఉత్తర కోస్తా జిల్లాల నేలల స్థితిగతులను ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఇసుకతో కూడిన ఎర్ర గరప నేలల గురించి తెలుసుకుందాం. ఇసుకతో కూడిన ఈ ఎర్ర నేలలు సాధారణంగా తక్కువ సారవంతమైనవి మరియు వ్యవసాయానికి తక్కువ అనుకూలంగా పరిగణించబడతాయి. వీటి ప్రధానమైన లక్షణాలను చూసుకుంటే, ఐరన్ ఆక్సైడ్ అంటే ఇనుము అధికంగా ఉండడం వలన ఇవి ఎరుపు రంగులో కనిపిస్తాయి. వీటిలో ఇసుక శాతం ఎక్కువగాను, బంకమట్టి శాతం తక్కువగాను ఉంటుంది. నీటిని నిలుపుకునే సామర్థ్యం కూడా చాలా తక్కువ. వర్షం పడినప్పుడు లేదా నీరు పెట్టినప్పుడు ఇవి రంధ్రాలు ఎక్కువగా కలిగిన స్వభావం ఉండటం వలన వీటిలో నీరు త్వరగా ఇంకిపోతుంది. దీని వలన పోషకాలు కూడా నేలలోకి కారిపోవటం, దీన్నే లీచింగ్ ప్రక్రియ అంటాము. దాని ద్వారా పోషకాలు కూడా తొందరగా కోల్పోతాయి. ఇక ఈ నేలలకు అనువైన పంటల విషయానికి వస్తే, వేరుశనగ, సజ్జలు, రాగులు, కందులు, పెసలు మరియు మినుములు, అలాగే తోట పంటలైన మామిడి, కొబ్బరి వివిధ రకాల పండ్ల తోటలకు అనుకూలంగా ఉంటాయి. అలాగే పుచ్చకాయ, దోసకాయ మరియు ఆకుకూరలను కూడా ఈ నేలల్లో సాగు చేయవచ్చు. ఇక ఇసుకతో కూడిన ఎర్ర నేలల పోషక యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా సేంద్రియ ఎరువుల వాడకం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. పశువుల పెంట, కోళ్ల ఎరువు లేదా వానపాముల ఎరువును దుక్కిలో వేయటం వలన ఈ నేలల ఉత్పాదక శక్తి బాగా పెరుగుతుంది. ఇవి నేలలో తేమను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడం వలన పంట దిగుబడులు బాగుంటాయి. అలాగే జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి పూత దశలో నేలలో కలిగిదనటం వలన భూసారం పెరుగుతుంది. ఇక రసాయన ఎరువుల వినియోగానికి వస్తే, రసాయన ఎరువులను ఒకేసారి కాకుండా ఈ ఇసుక నేలల్లో దఫదఫాలుగా వేసుకోవాలి. ఇసుక నేలల్లో నత్రజని మరియు పొటాష్ వంటి పోషకాలు నీటితో పాటు ఇంకిపోతాయి కాబట్టి, తప్పనిసరిగా పంట పెరుగుదల దశని బట్టి 3 నుంచి 4 దఫాలుగా వేసుకోవాలి. అలాగే రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులను వాడడం ద్వారా దాదాపు 20 నుండి 25% వరకు నత్రజనిని ఈ నేలల్లో ఆదా చేసుకోవచ్చు. జీవన ఎరువులను విత్తన శుద్ధి ద్వారా లేదా నేలలో వేయటం ద్వారా నత్రజని మొక్కలకు అందేలా చేయొచ్చు. అలాగే వరి పంటకు 4 నుండి 5 కిలోల నీలి ఆకుపచ్చ నాచును వాడడం ద్వారా నత్రజని లభ్యత పెంచుకోవచ్చు. ఇక సూక్ష్మ పోషక లోపాల విషయానికి వస్తే, ఎర్ర నేలల్లో సాధారణంగా జింక్ మరియు ఇనుము లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. భూసార పరీక్ష ఆధారంగా జింక్ సల్ఫేట్ వంటి సూక్ష్మ పోషక ఎరువులను వేసుకోవాలి. అలాగే ఇందులో ఆమ్ల గుణం ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, భూసార పరీక్ష అనుసరించి ఆమ్ల గుణం ఉన్న నేలల్లో ఉదజన సూచికను పెంచడానికి సున్నం వాడటం ప్రయోజనకరం. ఈ నేలల్లో నీటి నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి, సాధ్యమైనంత వరకు బిందు సేద్యం లేదా తుంపర సేద్యం పద్ధతులను పాటించడం వలన నీరు మరియు ఎరువులు వృధా కాకుండా మొక్కకు నేరుగా అందుతాయి. ఇక బంకమన్నుతో కూడిన ఎర్రగరప నేలల విషయానికి వస్తే, ఇవి వ్యవసాయానికి బాగా అనుకూలమైనవి. బంకమన్నుతో కూడిన ఈ ఎర్రగరపు నేలలు ప్రత్యేక భౌతిక మరియు రసాయనిక లక్షణాలను కలిగి ఉంటాయి. వీటి ప్రధాన లక్షణాలను ఒకటొకటిగా తెలుసుకుందాం. ఇనుప ఆక్సైడ్ల సమృద్ధి కారణంగా ఇవి ఎరుపు, గోధుమ లేదా పసుపు రంగులా ఉంటాయి. ఈ నేలలో బంకమన్ను శాతం ఎక్కువగా ఉండటం వలన

ఇవి జిగటగా ఉంటాయి. బంకమన్ను శాతం ఎక్కువ కాబట్టి ఇవి నీటిని ఎక్కువ కాలం నిలుపుకోగలవు. అయితే అధిక వర్షపాత సమయంలో నీరు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఎండినప్పుడు ఈ నేలలు గట్టిపడి పగుళ్ళు ఏర్పడతాయి. సాధారణంగా ఎర్ర నేలల కంటే ఇవి ఎక్కువ సారవంతమైనవి. అయితే ఇనుము అల్యూమినియం ఎక్కువగా ఉండి నత్రజని, భాస్వరము, పొటాషియం వంటి పోషకాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. బంకమన్ను ఇసుక రేణువుల మిశ్రమం కారణంగా తేమ ఉన్నప్పుడు దున్నటానికి అనుకూలంగా ఉంటాయి, కానీ ఎండిపోయినప్పుడు బాగా కఠినంగా మారుతాయి. సాధారణంగా ఇవి 6 నుండి 7.5 మధ్య ఉదజన సూచికను కలిగి ఉండి ఆమ్ల లేదా తటస్థ స్వభావాన్ని చూపిస్తాయి. ఈ నేలలకు అనువైన పంటల విషయానికి వస్తే సరైన సేంద్రీయ ఎరువులు మరియు నీటిపారుదల సౌకర్యం ఉన్నప్పుడు అత్యంత సారవంతంగా మారి అనేక రకాల పంటల సాగుకు అనువైనవిగా ఉంటాయి. ఇవి తేమను నిలుపుకోవడంతో పాటు పోషకాలను కూడా సమర్థవంతంగా పంటకు అందిస్తాయి. ముఖ్యంగా పండ్లతోటలైన మామిడి, జీడి మామిడి, జామ, సపోటా, బొప్పాయి వంటి పంటలు ఈ నేలల్లో బాగా పండుతాయి. ఎందుకంటే ఈ నేలలు లోతుగా ఉండి నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయం ఉంటే గనక పండ్ల తోటలకు ఈ బంకమన్నుతో కూడిన ఎర్రగరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. అలాగే నిమ్మ, బత్తాయి వంటి పంటలను కూడా సాగు చేయవచ్చు, కానీ మురుగునీరు పోయే సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. ఇక కూరగాయల విషయానికి వస్తే టమాటా, బెండ మిరప, వంకాయ వంటి పంటలను సాగు చేసుకోవచ్చు. నేల గుల్లగా ఉన్నప్పుడు సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉన్నట్లయితే ఇందులో దుంప పంటలైన బంగాళాదుంప, ఉల్లిపాయలను కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే బీన్సు, దోసకాయ, సొరకాయ వంటి తీగజాతి పంటలకు కూడా ఈ నేలలు బాగా అనుకూలమైనవి. వరి, మొక్కజొన్న, రాగి, జొన్న వంటి పంటలు కూడా ఈ నేలల్లో బాగా పండుతాయి. అలాగే పప్పుధాన్య, నూనె గింజల పంటల విషయానికి వస్తే వేరుశనగ, కంది, పెసర, మినుము, ఆముదం, సోయాబీన్ వంటి పంటలకు కూడా ఈ నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. అలాగే వాణిజ్య పంటలైన పత్తి, పొగాకును కూడా ఈ నేలల్లో బాగా పండించుకోవచ్చు. ఇక ఈ నేలల్లో పోషక యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఏ నేలకైనా ముఖ్యంగా సేంద్రీయ ఎరువుల వాడకం అనేది తప్పనిసరి. వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువును ఈ నేలలు ప్రతి ఏటా వేయటం వలన నేల ఆకృతి మెరుగుపడి పోషణ బాగా అందుతుంది. అలాగే సేంద్రీయ పదార్థం వల్ల నేల గుల్లబారి వేళ్ళు వ్యాపించడానికి, పోషకాలు మొక్కకు అందించడానికి సహాయపడుతుంది. భూసార పరీక్షను ఆధారం చేసుకొని ఎరువులు వాడటం అనేది ఈ నేలల్లో తప్పనిసరి. ఎరువులు వేసే ముందు నేల పరీక్ష చేయించాలి. ఈ నేలల్లో సాధారణంగా భాస్వరం, జింకు లోపాలు ఎక్కువగా ఉంటాయి. యూరియాని ఈ నేలల్లో కూడా దఫదఫాలుగా వేసుకోవాలి. అలాగే పొటాష్ ఎరువును పశువుల ఎరువుతో కలిపి వాడినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎర్ర నేలల్లో జింకు, బోరాన్, ఐరన్ లోపాలు సాధారణం కాబట్టి జింక్ సల్ఫేట్ మరియు బోరాక్స్ను భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు చేసిన మోతాదులో వాడుకోవాలి. బంకమట్టి ఎక్కువగా ఉంటే నీరు నిల్వ ఉండి వేరు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ నేలల్లో తప్పనిసరిగా మంచి డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలి. తేమ త్వరగా ఆవిరైపోకుండా పంట వ్యర్థాలతో నేలను కప్పటం అనేది పంట దిగుబడికి బాగా మేలు చేస్తుంది. అలాగే ఈ నేలలు కొద్దిగా ఆమ్లగుణం గనక కలిగి ఉన్నట్లయితే సున్నం వాడకం ద్వారా లేదా క్షారగుణం ఉంటే జిప్సం వాడకం ద్వారా పిహెచ్ని సరిచేసి పోషకాల లభ్యతను పెంచుకోవచ్చు. ఈ నేలల్లో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే పై పొర గట్టిపడకుండా క్రమంగా అంతర్కృషి చేయటం ద్వారా నేలలోకి గాలి, నీరు, ఎరువులు బాగా అందుతాయి. ఇక తీర ప్రాంత ఇసుక నేలల విషయానికి వద్దాం. ఇసుక నేలలులో ఇసుక శాతము 70% ఎక్కువ ఇసుక రేణువులను కలిగి ఉంటుంది. తక్కువ బంకమట్టి మరియు సేంద్రీయ పదార్థంతో కూడిన ఈ నేలలు త్వరగా ఎండిపోవటం, పోషకాలు తక్కువగా ఉండటం, అలాగే నీటిని నిలుపుకునే సామర్థ్యం కూడా తక్కువగా ఉండటం వలన ఇవి వేడిని త్వరగా గ్రహిస్తాయి. అయితే దున్నటానికి చాలా సులభంగా ఉంటాయి. ఈ ఇసుక నేలలు వాటి ప్రత్యేకమైన భౌతిక మరియు లక్షణాల కారణంగా ఇతర నేలల కంటే భిన్నంగా ఉంటాయి. ఇసుక నేలలు ఎక్కువ ఇసుక కణాలను కలిగి ఉండటం వలన ఇవి ముతకగా, పొడిగా మరియు అంటుకోని స్వభావాన్ని ఉంటాయి. ఇందులో బంకమట్టి శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో నీటిపారుదల సామర్థ్యం ఎక్కువ. ఇసుక కణాల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉండటం వలన నీరు త్వరగా ఇంకిపోతుంది. ఇసుక నేలల్లో నీటిని నిలువ ఉంచుకునే సామర్థ్యం చాలా తక్కువ కాబట్టి ఇవి త్వరగా ఎండిపోతాయి. ఈ నేలల్లో సేంద్రీయ పదార్థం మరియు పోషకాలు కూడా బాగా తక్కువగా ఉంటాయి. ఇసుక నేలల్లో ఖాళీ ఎక్కువగా ఉండడం వలన గాలి బాగా ప్రసరిస్తుంది. ఇది మొక్కల వేర్లు శ్వాసించడానికి మరియు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. అలాగే ఇవి చాలా తేలిక

వేడికైన నేలలు కాబట్టి వాతావరణం వేడెక్కినప్పుడు త్వరగా వేడెక్కుతాయి, అలాగే చల్లబడినప్పుడు తొందరగా చల్లబడతాయి. సాధారణంగా ఇసుక నేలలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇక ఈ నేలలకు అనువైన పంటల విషయానికి వస్తే క్యారెట్, ముల్లంగి, బంగాళాదుంప, చిలగడదుంప వంటి దుంప జాతి కూరగాయలు ఇందులో బాగా పండుతాయి. అలాగే టమాటా, బెండకాయ, పుచ్చకాయ, దోసకాయ, కర్బోజా వంటి తీగజాతి పంటలు, వేరుశనగ, ఆముదము, సజ్జ, వెల్లుల్లి, ఉల్లి వంటి పంటలకు ఈ నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. పోషక యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి మరియు తేమను నిలుపుకోవటానికి కంపోస్టు, వర్మి కంపోస్టు, పశువుల వేడ వంటి సేంద్రీయ పదార్థాలను కలుపుకోవాలి. అలాగే నత్రజని ఎరువులను ఎక్కువ దఫాలుగా వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో పోషకాలు ఎక్కువసేపు నిల్వ ఉండవు. అలాగే ఇసుక నేలల్లో పోషకాలు త్వరగా కోల్పోతాయి కాబట్టి పోషకాలను నెమ్మదిగా విడుదల చేసే ఎరువులను అంటే స్లో రిలీజ్ గ్రాన్యుల్ ఫెర్టిలైజర్స్ అంటాం, వీటిని వాడటం మంచిది. జీవన ఎరువులైన అజోస్పైరిలం, ఫాస్ఫరస్ని కరగదీసే బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను వాడడం ద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని ఈ నేలల్లో దాదాపు 10 నుండి 20% వరకు తగ్గించుకోవచ్చు. అలాగే పప్పుధాన్య పంటను సాగు చేయడం ద్వారా నేలలో సహజ సిద్ధంగా నత్రజని స్థిరీకరణ జరిగి నేల సారవంతాన్ని పెంచుతుంది. ఇసుక నేలల్లో పొటాషియం కూడా త్వరగా లీచ్ అవుతుంది కాబట్టి పంట వేసేటప్పుడు లేదా అంతకుముందు పొటాషియం ఎరువులను నేలలో వేసి బాగా కలయిదున్నాలి. ఎరువులు వేసే ముందు మట్టి పరీక్ష తప్పనిసరిగా చేయించి నేలలోని పోషక లోపాలను బట్టి ఎరువులు వేసినట్లయితే ఇసుక నేలల్లో పంట దిగుబడిని పెంచుకోవచ్చు, అలాగే ఎరువులపై చేసే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఒండ్రు నేలల గురించి తెలుసుకుందాం. ఒండ్రు నేలలు భారతదేశంలో అత్యంత విస్తృతంగా మరియు సారవంతంగా ఉన్న నేలలు. ఇవి నదుల ద్వారా తీసుకురాబడిన అవక్షేపాలతో ఏర్పడతాయి కాబట్టి ఇవి ప్రధానంగా నదీ లోయలు, వరద మైదానాలు మరియు డెల్టా ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఒండ్రు నేలలు చాలా సారవంతమైనవి. వీటిలో పొటాష్, ఫాస్ఫారిక్ ఆమ్లము మరియు సున్నము సమృద్ధంగా ఉంటాయి, కానీ నత్రజని మరియు సేంద్రీయ పదార్థము చాలాసార్లు తక్కువగా ఉంటుంది. ఈ నేలలు సాధారణంగా బూడిద రంగులో ఉండి ఇసుక, సిల్ట్ మరియు బంకమట్టి మిశ్రమంతో కూడిన ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ నేలలు నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉండి వ్యవసాయానికి, ముఖ్యంగా నీటిపారుదల ప్రాంతాలకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ నేలకు అనువైన పంటల విషయానికి వస్తే ఆహార ధాన్యాలైన వరి, మొక్కజొన్న, వాణిజ్య పంటలైన చెరుకు, జనపనార, పొగాకు, నూనె గింజ పంటలైన వేరుశనగ, ఆవాలు, సన్ఫ్లవరు, పప్పుధాన్యాలు, పెసర, మినుము, శనగపప్పు వంటి పప్పు జాతుల పంటలకు, అలాగే పశుగ్రాస పంటలైన జొన్న, సజ్జ, హైబ్రిడ్, నేపియర్ వంటి పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే అరటి, మామిడి మరియు వివిధ రకాల ఆకుకూరలు, కాయగూరలు పండించడానికి కూడా ఈ నేలలు బాగా అనుకూలం. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే బరువైన ఒండ్రు నేలలు భూమి లోపల పెరిగే దుంప జాతి పంటలకు, ఉదాహరణ బంగాళాదుంప, ఉల్లి వంటి పంటలకు అనుకూలం కావు. ఎందుకంటే మట్టి గట్టిగా ఉంటే దుంపలు సరిగా ఊరలేవు, కాబట్టి దుంప జాతి మొక్కలకు ఈ నేలలు అనుకూలంగా ఉండవు. అలాగే ఒండ్రు నేలల పోషక యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్ష తప్పనిసరిగా చేయాలి. దీని ద్వారా నేలలోని నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాల స్థాయిని తెలుసుకోవచ్చు. విత్తనాలు విత్తడానికి 30 నుండి 45 రోజుల ముందు నేలలోని పైపొరను అంటే పైనున్న 15 సెంటీమీటర్ల నుండి మట్టి నమూనాను సేకరించుకోవాలి. నేల పరీక్ష అనేది ఒండ్రు నేలలకు తప్పనిసరి, ఎందుకంటే ప్రతి సంవత్సరము కొత్త మట్టి చేరుతుంది కాబట్టి నేల సారము సంవత్సరానికి మారే అవకాశం ఉంటుంది. అలాగే సేంద్రీయ ఎరువుల వాడకం కూడా ఇందులో చాలా అవసరం. ఒండ్రు నేలల్లో సేంద్రీయ పదార్థం శాతాన్ని పెంచడానికి పశువుల ఎరువు, వర్మి కంపోస్టు, పచ్చిరొట్టె ఎరువులను వాడుకోవాలి. ఇవి నేల యొక్క భౌతిక, రసాయన మరియు జీవ సంబంధమైన లక్షణాలను మెరుగుపరుస్తుంది. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే భూసార పరీక్షల ఆధారంగా మాత్రమే రసాయన ఎరువులను వాడుకోవాలి, ఎందుకంటే అధిక నత్రజని వినియోగం వలన తెగుళ్ళు, పురుగులు ఆశించే ప్రమాదం ఉంది. ఒండ్రు నేలల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపాలు కనిపించవచ్చు. అవసరమైతే జింక్ సల్ఫేట్ వంటి సూక్ష్మ పోషకాలు వాడి ఈ నిష్పత్తిని సరిచేసుకోవాలి. అలాగే నత్రజని ఎరువులను ఒకేసారి కాకుండా 2 నుండి 3 దఫాలుగా వేసుకోవాలి. ఎరువులను మట్టిలో కలిసేలా వేయాలి. అలాగే భాస్వరం వంటి ఎరువులను వేరు వ్యవస్థకు దగ్గరగా వేయటం మంచిది. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే ఒండ్రు నేలలకు నీటిని నిలిపించే సామర్థ్యం కలిగి ఉంటుంది, కానీ
అధిక నీరు చేరితే పోషకాలు లోపలికి ఇంకిపోతాయి.

0: అలాగే మురుగునీటి పారుదల సౌకర్యం కూడా సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఒకే పంటను వేయకుండా తృణధాన్యాల తర్వాత పప్పుధాన్యాలు వంటి పంటలను మార్పిడి చేయటం వలన నేలలో నత్రజని స్థిరీకరణ బాగుంటుంది. కలుపు మొక్కలు ఎక్కువగా పోషకాలను లాగేసుకుంటాయి, కాబట్టి సమయానికి కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఒండ్రు నేలల సారాన్ని కాపాడుకుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులను ఒండ్రు నేలల నుండి సాధించవచ్చు. అలాగే డెల్టా నేలలు కూడా చాలా తక్కువ ప్రాంతంలో మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నాయి. నదులు సముద్రంలో కలిసేటప్పుడు తమతో తెచ్చిన ఒండ్రు మట్టిని నిక్షేపించడం వలన ఏర్పడే ప్రాంతాన్నే డెల్టా అంటాం. ఈ నేలలు సాధారణంగా అధిక తేమను పోషకాలను కలిగి ఉండి వ్యవసాయానికి, ముఖ్యంగా వరి సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇవి సాధారణంగా సన్నని రేణువులతో, బంకమట్టి మరియు ఒండ్రు మట్టి మిశ్రమంతో కలిసి లోమీ స్వభావాన్ని కలిగి ఉంటాయి. డెల్టా నేలల్లో పొటాషు, ఫాస్ఫరిక్ యాసిడ్, సున్నము తగినంత పరిమాణంలో ఉంటాయి. అయితే నత్రజని సాధారణంగా తక్కువ ఉంటుంది. అధిక సారవంతం కారణంగా ఇవి వరి, చెరకు, జనపనార, గోధుమ వంటి పంటల సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. నదులకు వచ్చే వరదల వలన ప్రతి ఏటా కొత్త ఒండ్రు మట్టి చేరటం వలన ఈ నేలలు తమ సారవంతాన్ని నిరంతరం పునరుద్ధరించుకుంటాయి. ఇవి సాధారణంగా లేత బూడిద రంగులో ఉంటాయి. డెల్టా నేలల పోషక యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, డెల్టా నేలల్లో కర్బన శాతాన్ని పెంచడానికి ఎకరానికి 8 నుండి 12 టన్నుల పశువుల ఎరువు లేదా పచ్చిరొట్ట ఎరువును వేసుకోవాలి. అలాగే నత్రజని ఎరువును దఫదఫాలుగా వేసుకోవాలి. నేల పరీక్ష ఆధారంగా భాస్వర పొటాష్ ఎరువులను నాట్ల సమయంలోనే వేసుకోవటం మంచిది. డెల్టా నేలల్లో తరచుగా జింకు, ఇనుము లోపాలు కనిపిస్తాయి, కాబట్టి దీని నివారణకు ఎకరాకు 10 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కిలో తప్పనిసరిగా వేసుకోవాలి. అలాగే జీవన ఎరువులను ఈ పంటకు తప్పనిసరిగా వాడుకోవాలి. నల్లరేగడి నేలలు చాలా తక్కువ ప్రాంతంలో ఉన్న ఇవి బాగా సారవంతమైన నేలలు. ఇవి విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో నల్లరేగడి నేలల జాడలు మాత్రమే ఉన్నాయి. ఇవి పత్తి, పప్పుధాన్య, నూనె గింజ పంటలకు బాగా అనుకూలంగా ఉంటాయి. ఇక లాటరైట్ నేలల విషయానికి వస్తే, తూర్పు కనుమ కొండల ప్రాంతాల్లో ఈ నేలలు ఎక్కువగా ఉన్నాయి. ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వలన ఇవి ఇటుక రంగు లేదా ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి చాలా గట్టిగా ఉండి తేమను పట్టి ఉంచుతాయి. పోషకాలు తక్కువగా ఉండటం వలన సాధారణంగా తక్కువ సారవంతంగా ఉంటాయి. ఇవి సాధారణంగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. నీటి యాజమాన్యం విషయానికి వస్తే, ఈ నేలల్లో నీటిని నిలుపుకునే శక్తి తక్కువ, కాబట్టి తేమ తగ్గినప్పుడు తగిన పారుదల మరియు సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాల్లో నేలల పోషక యాజమాన్యంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ పంటకైనా ముందుగా భూసార పరీక్ష అనేది తప్పనిసరి. ఈ పరీక్ష ఆధారంగా ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించి దాని ప్రకారం మాత్రమే ఎరువులను వేసుకోవాలి. అలాగే సేంద్రీయ ఎరువుల వినియోగం తప్పనిసరి. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను కేవలం యూరియాపైనే ఆధారపడకుండా భాస్వరం, పొటాష్ ఎరువులను కూడా తప్పనిసరిగా పంటకు వేసుకోవాలి. అలాగే మురుగునీటి సౌకర్యం కల్పించటం, ఎరువులను విభజించి వేసుకోవటం తప్పనిసరిగా రైతులు పాటించాలి. స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకి కొండ ప్రాంతంలో ఉన్న లాటరైట్ నేలలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, కాబట్టి అక్కడ సున్నం వాడకం తప్పనిసరిగా చూడాలి. అలాగే తీర ప్రాంత ఇసుక నేలల్లో నీరు, పోషకాలను పట్టి ఉంచే శక్తి తక్కువ, కాబట్టి తరచుగా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఎరువులు వేయటమే కాకుండా సేంద్రీయ పదార్థాన్ని వాడుకోవాలి. ఏ నేలకైనా ఒకే పంట కాకుండా వరి తర్వాత పప్పుధాన్యాలు, వేరుశనగ వంటి పంటలు వేయటం వలన నేల సారవంతాన్ని పెంచుతుంది.
1: మీరు ఇంతవరకు ఉత్తర కోస్తా జిల్లాల నేల స్థితిగతులు, పోషణ యాజమాన్యంలో జాగ్రత్తలు ఈ అంశాన్ని గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీలత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు.
2: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకంలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కాకినాడ జిల్లా రైతులకి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాతావరణ అధికారులు అందిస్తున్న సమాచారం ప్రకారం రానున్న 2 రోజుల్లో తక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 39.2 నుండి 41.2 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు 27.8 నుండి 28.8 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

0: గాలిలో తేమ శాతం ఉదయం సమయాల్లో 76 నుండి 78% దాకా ఉంటుంది. మధ్యాహ్న సమయాల్లో అయితే 50 నుండి 67% దాకా ఉండవచ్చు. గాలులు గంటకు 5 నుండి 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆకాశం కూడా మేఘావృతమై ఉంటుందని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు చెరకు యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు తెలుసుకుందాం. పంటలో కాండం తొలిచే పురుగు, ఇంకా ఆకుల్లో రసం పీల్చే పురుగు, వీటిని నిరంతరం పరిశీలిస్తూ పురుగు సోకిన కాండాలని ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ ఉండాలి. ఒకవేళ పురుగుల ఉధృతి తీవ్రంగా ఉన్నట్టయితే, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే వర్షం లేని స్పష్టమైన సమయాల్లో మాత్రమే 1 లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్లు క్లోరాంట్రా నిలిప్రోల్ లేదా 1 లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు ఇమిడా క్లోప్రిడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. మామిడి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. మామిడి పండ్ల అభివృద్ధి దశలో ఉంది కాబట్టి ప్రారంభ దశలోనే పండ్లని కవర్లతో కప్పడం ద్వారా పండ్లు తొలిచే పురుగు, ఇంకా పండ్ల ఈగల పురుగుల దాడిని నివారించుకుంటూ ఉండాలి. పురుగు పట్టిన పండ్లని ఏరివేసి వెంటనే నాశనం చేయడం ద్వారా తెగుళ్ల వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. అలాగే అవసరాన్ని బట్టి వేప నూనె 2 నుండి 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత గనక ఎక్కువగా ఉన్నట్టయితే స్పినోసైడ్ 45 SC 0.3 మిల్లీలీటర్లు లేదా 1 లీటర్ నీటికి కలిపి అవసరమైన వ్యవధిలో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుత వేడి ఇంకా పొడి వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో తేనె మంచి పురుగు, అలాగే ఇతర చీడపీడల ప్రభావం కనిపించే అవకాశం ఉండడం వల్ల థయామిథాక్సామ్ 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా ఇమిడా క్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి ఉదయం లేదంటే సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అలాగే వాతావరణం ప్రశాంతంగా ఇంకా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పనులని చేపడుతూ ఉండాలి. ఇప్పుడు కొబ్బరి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు కొమ్ము పురుగు ఆశించకుండా ఉండడానికి తోటని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ పురుగు కనిపించగానే వెంటనే వీటి నివారణ కోసం చేతితో ఏరివేయడం లేదంటే లింగాకర్షక బుట్టలని అమర్చడం ద్వారా కానీ, పురుగు మందులు వాడటం లేదా తోటలో పరిశుభ్రత పాటించడం, ఇటువంటి చర్యలను చేపడుతూ ఉండాలి. కీటకాలు దెబ్బతీసిన కొబ్బరి ఆకుల్ని తొలగించి వెంటనే నాశనం చేసుకోవాలి. అలాగే ఎర్రతాటి ఆకు పురుగు నియంత్రణ కోసం ఫెరోమోన్ ఉచ్చులు ఏర్పాటు చేసుకుంటూ సహజ శత్రు కీటకాలని ప్రోత్సహిస్తూ ఉండాలి. తీవ్ర దాడి గనక ఉన్నట్టయితే వేప నూనె 3% లేదా ఇమిడా క్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పనులన్నీ చేపట్టుకోవాలి. ఇప్పుడు అరటి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు థ్రిప్స్, అరటి వీవిల్, ఇంకా అరటి పీన్ పురుగుల కోసం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ అవసరమైతే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇమిడా క్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో లేదా థియామిథాక్సామ్ 0.25 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఖరీఫ్ ముందస్తు వ్యవసాయ సలహాల గురించి తెలుసుకుందాం. పొలం తయారీ పనుల్లో కురిసిన వర్షాలని ఇంకా నేలలోని సరైన తేమని ఉపయోగించుకుని రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ప్రాథమిక దుక్కి దున్నడం వల్ల పొలాన్ని చదును చేసి పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉండాలి.
1: మీరు ఇంతవరకు కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
3: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురి కావడం, మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తు

గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలామంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రత కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. April 1, 2008 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది అసంఘటిత

గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. April 1, 2008 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది. అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం, మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం April 1, 2008 నమోదు చేయడం ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 రాష్ట్రాల్లో అమలు చేయబడింది. February 2014 నాటికి మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది April 1, 2015 నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి 30 రూపాయల రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి 30,000 రూపాయల వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు 3 పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం 1,096.7 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది March 31, 2011 నాటికి భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం 3,350 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా 2 దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ 1 క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ₹100 సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరియన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది.

0: ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు వన్ టైం రిజిస్ట్రేషన్ రుసుము 30 రూపాయలు చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్గా జాబితా చేయబడి అధీకృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తరువాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు 30 రూపాయల రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా బీపీఎల్ జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర్య రేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర్య రేఖకు ఎగువన, దారిద్ర్య రేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవరేజ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలామంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారం ఉదయం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో ప్రపంచ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా ఆ వివరాలు. 90 వసంతాల ఆకాశవాణి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వాండ్రంగి కొండలరావు గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం కవన విజయం సమస్యాపూర్ణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహశర్మ. అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. రేపటి ప్రసారం ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో

రేపటి ప్రసారం ఉదయం 8:35 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతం కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి మరియు శ్రీ డి రాఘవాచార్యులు గారు గాత్ర యుగళం ప్రసారమవుతుంది. శ్రీ పేరి శ్రీరామ్మూర్తి వైలిన్, శ్రీ వెల్లూరి రామభద్రన్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ ఘటం. ఈ కార్యక్రమం రేపటి ప్రసారంలో ఉదయం 8:35 ప్రసారమయ్యే కర్ణాటక సంగీతం కార్యక్రమంలో వినవచ్చు.

రేపటి ప్రసారణ ఉదయం 10:30 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి కార్యక్రమం మధుదయం సంగీత రూపం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ వింజమూరి శివరామారావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజస్వరి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా ఆకాశమంత చిత్రం నుండి కైలాష్ కేర్ పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్, రణీనా రెడ్డి పాడిన పాట వింటారు.

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:15. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
2: అనంతపురం ఆకాశవాణి అనగానే నాకు బ్రాడ్కాస్ట్ పరంగా ఓనమాలు నేర్పించిన కేంద్రంగానే నేను భావిస్తాను. ఇప్పుడు పదవి విరమణ చేసి ఉండవచ్చు. నిజానికి అనంతపురం ఆకాశవాణి వస్తుందన్న విషయము నాకు తెలిసింది చాలా తమాషాగా. నేను గోవాలో పనిచేస్తున్నాను ట్రాన్స్మిన్ ఎగ్జిక్యూటివ్ గా. ఓ రోజు హిరేమెట్ దగ్గర కూర్చున్నాను, ఆయన ఇంగ్లీష్ టాక్స్ చూసే పిక్స్, వారు పోస్ట్ ఉత్తరాలు చూస్తూ, వేణు మీ ఊర్లో రేడియో కేంద్రం వస్తోంది అని ఆయన అన్నాడు. అంటే టెక్నీషియన్స్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్న ఒక కాగితంలో అనంతపురం ఆకాశవాణిని ఒక పేరు కనబడింది. ఆయన చెప్పడంతో అది 1990 or 89 అయి ఉండవచ్చు. అప్పుడు అనంతపురంలో ఆకాశవాణి వస్తుందా అని నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే జనసామాన్యాన్ని భాగస్వాములుగా చేసుకుని సాగే సాంస్కృతిక వ్యవస్థలకు చాలా గొప్ప ఆదరణ ఉంటుంది. అది పత్రిక కావచ్చు, రేడియో కావచ్చు, టెలివిజన్ కావచ్చు. కనుక ప్రజలు మమేకం అవుతారు, దాంతో కలిసి పనిచేస్తారు, దాంతో అంతర్భాగంగా వాళ్ళు ఆనందంగా సేవలు అందిస్తారు. అలాగా ఆ రోజు నేను అనంతపురంలో పనిచేస్తాననే విషయం నాకు స్ఫురించలేదు, ఆశించలేదు. అయితే మా ఊర్లో కూడా ఆకాశవాణి వస్తోంది అని ఆనందపడడం జరిగింది. అప్పటికి నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పట్లో నేను అక్కడ భాష తెలియని కేంద్రం, అంటే మరాఠీ, పోర్చుగీసు, కొంకణి, ఇంగ్లీషు, హిందీ ప్రసార భాషలుగా ఉన్న కేంద్రంలో పనిచేస్తున్నాను. అక్కడ ఇంగ్లీషు

క్యాంపస్ ఫోకస్ అనే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నేను, త్రిపాఠి. అయితే అందులో పాల్గొన్న సందర్భాలు మాత్రం లేవు, ఎందుకంటే అక్కడ యాక్సెంట్ వేరు, మనం మాట్లాడే పద్ధతి వేరు, అందువల్ల అటువంటి సాహసం చేయలేదు. నేను 1991 ఏప్రిల్ 11న అనంతపురం వచ్చాను. అంటే 3 ఏళ్ళు గోవాలో పనిచేసి అక్కడి నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా యూపీఎస్సీ సెలెక్షన్ వస్తే ఆ కేంద్రం నుంచి రిలీవ్ అయి వెంకటాద్రి ట్రైన్ ఎక్కి నేరుగా అనంతపూర్ వచ్చాను. అనంతపూర్ వచ్చినప్పుడు కేవలం ఒక్క స్టేషన్ డైరెక్టర్ పద్మనాభరావు గారు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇన్స్టలేషన్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, కొందరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఉన్నారు, ఇంతే. అప్పటికి రేడియో కేంద్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న సమాచారం కూడా ఏం లేదు. ఆయనేమో కొత్తగూడెం స్టేషన్ లో పనిచేసి వచ్చారు. నేను అక్కడ రాగానే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సుబ్బరామయ్య అనుకుంటా, వాళ్ళ ముగ్గురు ఉన్న గదిలో నేను సర్దుకుని పని మొదలు పెట్టాము. ఇది నేపథ్యం. కొత్త అనౌన్సర్ల నియామకం కోసం పరీక్షలు, ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆ అయిపోయిన కాగితాలతో ఫైల్ ఢిల్లీ వెళ్ళింది, ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అంతలో మే 22న ఆకాశవాణి మొదలవుతుంది అనంతపురం స్టేషన్, మరో 4 స్టేషన్లతో కలిసి, అంటే 4 స్టేషన్లు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవి అని వర్తమానం రావడంతో కొందరిని, ప్యానెల్లో ఉన్నవారు ఎవరో పద్మనాభరావు గారికి తెలుసు కనుక వారు కొందరిని ఎంపిక చేసి క్యాజువల్ అనౌన్సర్స్ గా ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళని సిద్ధం చేశాము. అలాగే కడప నుంచి గోపి గారు ఒక 15 రోజులు డెప్యుటేషన్ మీద వచ్చారు. వారు అనౌన్సర్లకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఒక వ్యవహారం. రెండవది, ఆకాశవాణి మొదలవుతుంది అనగానే పత్రికల నుంచి, లోకల్ ప్రముఖుల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. అంతేకాకుండా నేనున్నంత కాలం ప్రతిరోజు రేడియో ప్రసారాల వివరాలు చాలా వివరంగా 3 ప్రధాన పత్రికలు కూడా ప్రచురించేవి. కాశీపతి గారు, సాయినాథ్, అలాగే కృష్ణమూర్తి ఇలాంటి పాత్రికేయ మిత్రులు చాలా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇంకా కొందరు పేర్లు నాకు గుర్తు రావడం లేదు, ఎందుకంటే 35 ఏళ్ల క్రితం విషయం కదా. అలాగే నేను అనంతపురంలో కాలు పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇష్యూ చేసిన కాంట్రాక్టు 7 యంగ్ అన్నది. అంటే అది అనంతపురం ఆకాశవాణి ప్రసారం కోసం కాదు, హైదరాబాద్కి అనంతపురం ఆకాశవాణి తరఫున 7 యంగ్ అన్న కవిత చదువుతారు. అయితే ఆయన్ని పంపడానికి కాంట్రాక్ట్ ఇష్యూ చేయాలి, అంటే కోఆర్డినేషన్ ప్రోగ్రామ్ కి నేను కాంట్రాక్ట్ ఇష్యూ చేయడం అనేది, అది మొట్టమొదటి జరిగింది. ఇక సంసిద్ధం అవుతున్నప్పుడు ఎఫ్పిసి అంటే ఏ టైంలో ఏ కార్యక్రమం ప్రసారం అవ్వాలా అన్న వివరాలు తెలియజేసే పట్టిక, అంటే ఏ గంటలకి ఏ ప్రసారం అవుతుంది. అప్పట్లో కేవలం 3.5 గంట మాత్రమే ప్రసారాలు ఉండేవి, సాయంకాలం 6 గంటలకు మొదలయ్యి 9:30కి ముగిసేవి. వార్తల బులెటిన్లు కూడా ఎక్కువ ఉండేది కాదు, 6 గంటలకు 5 నిమిషాల వార్తలు, తర్వాత 6:30కి ప్రాంతీయ వార్తలు, 7:10కి వార్తలు, అంటే 10-10 నిమిషాల బులెటిన్స్, ఇంతే. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమం ఉండేది, అలాగే ఒక 1/2 గంట సినిమా పాటలు ఉండేవి, 1/4 గంట హిందీ సినిమా పాటలు ఉండేవి. వెరైటీ ప్రోగ్రామ్స్ అని జానపద సంగీతం, హరికథ, బుర్రకథ ఇలాంటివి 1/2 గంట కార్యక్రమాలు ఉండేవి. అలా కాకుండా 1/4 గంట ప్రోగ్రామ్స్, అవి ప్రతిరోజు ఉండేవి. ఇది స్థూలంగా అప్పుడు పనిచేసిన షెడ్యూల్. రేడియో స్టేషన్ మొదలవుతుంది అని వర్తమానం రాగానే మేము ఇంకొంచెం త్వరపడ్డాము. మే 2వ వారమో 1వ వారంలోనో పద్మనాభరావు గారు ఒక ముహూర్తం నిర్ణయించి ఆ రోజు నుంచి మనం లాంఛనంగా రికార్డింగ్లు ప్రారంభిద్దాము అని అనుకున్నాము. ఆ రోజు అనంతపురం మున్సిపల్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు ప్రారంభకులుగా వచ్చారు. ఆ రోజు నుంచి రికార్డింగ్స్ ప్రారంభించాము. పుష్పరాజు, పోతన్న, అమృత వీళ్ళు ఉన్నారు, గోపి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంతలో ఎం హరి ఆయన ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా బదిలీ మీద వచ్చారు. ఇది అప్పటి వ్యవస్థ. అయితే ఇక్కడ ఏమైందంటే మే 21న రాజీవ్ గాంధీ శ్రీపెరంబూరు దగ్గర ఒక ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతుండగా ఆయన హత్యకు గురయ్యారు. దాంతో మౌర్నింగ్ 7 రోజులు ఉంటుంది కనుక అనంతపురం ఆకాశవాణి ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది, మిగతా 4 గంటలతో పాటు. అంటే మే 22 జరగలేదు, దాని బదులు మే 29కి మార్చారు. అంటే మార్నింగ్ టైం 7 రోజులు అయిపోతుంది. సో మే 29న ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఆ రోజు వై కాశీపతి అంటే ప్రముఖ జర్నలిస్టు, అలాగే జానపద కళాకారులు అమలుదిన గోపీనాథ్, లలిత కళా పరిషత్ సెక్రటరీ నరసింహమూర్తి, సాధన పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యుల కుమారుడు, పప్పూరు శేషాచార్యులు ఇలాంటి పెద్దలంతా వచ్చారు. వీళ్ళంతా కంట్రోల్ రూమ్ లో వాళ్ళు ఉండగా

గోపి గారు ప్రారంభం అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు అలాగా మొదలైంది. అయితే ఆ రోజు ఒక తమాషా జరిగింది. ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోపి పరపరగా వచ్చారు స్టూడియో నుంచి నా గదికి. అంటే అప్పటి నేను ఒక్కడనే ప్రెక్స్ని పద్మనాభరావు గారు జోక్ చేసేవాళ్ళు. ఏకోపాధ్యాయ పాఠశాల ఏకపెక్స్ స్టేషన్ అనేవారు. ఆయన పరిగెత్తుకుని వచ్చారు, సార్ సిగ్నేచర్ ట్యూన్ లేదు, ఏం చెయ్యాలి అని. నిజానికి ఏంటంటే రేడియో స్టేషన్ మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాల పాటు ప్రత్యేకంగా సులువుగా గుర్తుపట్టేట్టు ఒక సంగీతాన్ని మనం ఇస్తాము. అదేంటంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని గుర్తుపట్టడానికి కార్యక్రమం బిగినింగ్ ఎవరు మిస్ కాకూడదనే ఉద్దేశంతో సిగ్నేచర్ ట్యూన్ ని ప్రసారం చేస్తారు. అయితే అది లేని విషయము అంతవరకు ఎవరు గమనించలేదు. చాలా హడావుడి జరుగుతోంది, కార్యక్రమం రికార్డ్ చేస్తున్నాము, కానీ సిగ్నేచర్ ట్యూన్ విషయం ఎవరికి గుర్తు రాలేదు. మనం కడప నుంచి ఆ రికార్డింగ్ తెప్పించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కడప దగ్గరలో లేదు, మనకి టెలిఫోన్ మెసేజ్ కూడా అంత సులువుగా ఇచ్చే పరిస్థితి లేదు. సో దాంతో అప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు వెళ్ళి ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రసారాలు ఏదైనా ఉంటే వెతికితే ఆ ప్రసారాల ముందు సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది అని ఆలోచన వచ్చి అక్కడ స్కాన్ చేశాము. సిగ్నేచర్ దొరికింది, దాన్ని ప్రాపర్ గా ఎడిట్ చేసుకుని వాడుకున్నాం. అప్పట్లో రేడియోని పాపులర్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎఫ్ఎం రేడియో సెట్లు దొరికేవి కాదు, ఇది ఒక సమస్య. ఎఫ్ఎం సెట్ అందుబాటులోకి తేవడం అనేది అక్కడ చాలా కీలకమైన విషయంగా ఉండేది. కొన్ని రోజులకి రమణమూర్తి గారు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. విద్యాలంకర్ కళాకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చారు. అంతలో వై శ్రీనివాస్ లు, విజయరాఘవ రెడ్డి, డి మురళి ట్రాన్స్ఫర్ ఎగ్జిక్యూటివ్స్ గా వచ్చి చేరారు. యాదిరెడ్డి అని లైబ్రరీ నుంచి చేరారు. పోతన్న, అమృత, పుష్పరాజు వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఈ పూర్తి సిబ్బందితో ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, రేడియో స్టేషన్ ఉన్న ప్రాంగణంలో గార్డెన్ బాగా ఉండాలి అని పద్మనాభరావు మొదటి నుంచి చెప్పేవారు. దాంట్లో అందరికీ ఆసక్తి ఉండేది. ఆ DFO కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళని సంప్రదించి చాలా రకాల మొక్కల్ని మేము అక్కడ ఏర్పాటు చేశాము. నీళ్లు సమస్య ఉంది, దానికి తగ్గట్టు పరిష్కారాలు కూడా ఏర్పాటు చేశాము. తర్వాత దశలో అక్కడ ఒక నందిని ఏర్పాటు చేయడం, బళ్ళారి రాఘవ, రాళ్లపల్లి అనంతకృష్ణ ధర్మకృష్ణదేవరాయ ఎయిర్పోర్ట్లు పెట్టడం, జిల్లా మ్యాప్ పెట్టడం, అది జరిగింది. అలాగే రోంత ఇనిపొప్ప అనే కార్యక్రమం ఆర్వేటి శ్రీనివాసులు ఉన్నప్పుడు మొదలెట్టాం. అంటే లోకల్ మాండలికంతో కార్యక్రమం చేసేవాళ్ళము. అది ఆయనే పార్టిసిపేట్ చేసేవారు, ఆయనతో పాటు ఇంకొకరు తోడు ఉండేవాళ్ళు. తర్వాత క్రమంగా అదే చావడి అని మారినట్టు గుర్తు. ఇక సిబ్బంది బదిలీల్లో ఉంటారు గనక వ్యక్తులు మారుతున్న సందర్భం మనకు కనబడుతుంది కూడా. ఆ సమయంలో నేను పనిచేసే కాలంలో కీలకమైన సంఘటనలు ఏంటంటే, అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు 75 ఏళ్ళు అయిన సందర్భం, ఎస్కే యూనివర్సిటీకి 10 ఏళ్ళు అయిన సందర్భం, ఇప్పుడు యూనివర్సిటీగా ఉన్న JNTU అనంతపూర్ గా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు 45 ఏళ్ల సందర్భం. ఈ 3 సందర్భాలను పురస్కరించుకుని మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినట్టు గుర్తు. దీనికి తోడు ప్రతి సంవత్సరం నవంబర్ 22న సత్యసాయి యూనివర్సిటీ కాన్వకేషన్ ఉండేది, అది కూడా రెగ్యులర్ గా చేసేవాళ్ళం. సూక్తి సుధ అనే మాటను ఆర్వేడి శ్రీవాసుల కాలంలో వినదగు మాట అనే పేరు మార్చాము. అలాగే సేద్యపు శుద్ధులు అని కూడా పొలం కబుర్లు అప్పుడే మార్చినట్టు గుర్తు. అలాగే ప్రతి వారం ఒక కథానిక 2 కవితలు ఉండేట్టు చూసుకునేవాడిని. ప్రతి వారం సైన్స్ ప్రోగ్రామ్ ఉండేది, ప్రతి వారం సాహితీ వేదిక అని సాహిత్య సంబంధమైన ప్రసంగం ఉండేది. అది కాకుండా ప్రసంగ వేదిక అని చారిత్రక, సాంస్కృతిక, ఇలాంటి విషయాలు, ఆర్థిక ఇలాంటి విషయాలతో ఇంకో ప్రసంగం కానీ ఇంటర్వ్యూ కానీ ఉండేది. తర్వాత 2004 ముందు, అంటే 2002-2004 మధ్య ఒక 1.5 సంవత్సరం పాటు నేను పనిచేశాను. అప్పుడు ఎస్ఎస్ అంజనప్ప ఉండేవారు, సుబాను శాస్త్రి అనౌన్సర్లుగా ఉండేవాళ్ళు, అసలుగా రమణమూర్తి, హరి ఉండేవాళ్ళు, ప్రెక్సర్ మాత్రం వాళ్లే ఉండేవాళ్ళు, వై శ్రీనివాసులు, మురళి, రాఘవరెడ్డి. ఆ సమయంలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. అదేంటంటే స్థానిక చరిత్రను, కళలను ప్రతిబింబించే రీతిలో అనంత కళారూపాలు అనే పేరుతో ఒక 24 కళారూపాలని మల్లిదండ్రి గోపీనాథ్ పరిచయం చేశాడు. ఆయన మళ్ళీ దాన్ని పుష్పరూపంలో తెచ్చాడు. అది దానికి తొలి ఇనిషియేటివ్ అంటే బీజం మన ఆకాశం ద్వారానే పడింది.

0: అలాగే ఆకాశవాణి ఎదురుగా ఉన్న ఓటీఆర్ చాలా పెద్ద సంస్థ, అది బ్రిటిష్ కాలంలో వచ్చింది. భారతదేశంలో ఏకైక సంస్థ అది, ఆయిల్ సీడ్స్ మీద ఉన్న సంస్థ. అది 1945 లో వచ్చింది. దానికి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప పరిశోధనలు ఆ సంస్థలో జరిగాయి. మరీ ముఖ్యంగా సత్యసాయి తిరుమలరావు గారు పనిచేసేటప్పుడు. అందుకని అజీముద్దీన్ గారితో ఒక అరడేజన్ ఇంటర్వ్యూలు మొత్తం ఆ సంస్థ చరిత్రను చెప్పే విధంగా నేను ప్రణాళిక చేసి రికార్డ్ చేశాను. అది గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే లేపాక్షి, హేమావతి, రత్నగిరి ఇలాంటి పేర్లు కార్యక్రమాలకి పెట్టాము. అంటే స్థానిక కళా సంపదను, కళా కౌశలన్నీ గుర్తు చేస్తూ వాటికి ప్రాచుర్యం కల్పిస్తూ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఆయన చెప్పారు. అది మనం ప్లాన్ చేశాము. మరీ ముఖ్యంగా లేపాక్షికి అయితే విజయవాడ నుంచి సిగ్నేచర్ ట్యూన్, అంటే అడవి బాపరాజ పాట ఒక పల్లవిని సిగ్నేచర్ ట్యూన్ గా వాడాము. ఇలాగా అనంతపురం ఆకాశవాణి గానే బోలెడు విషయాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు 3.5 దశాబ్దాల క్రితం విషయాలు, నాతో ముడిపడి ఉన్న విషయాలు మీతో పంచుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ రేడియో వ్యవస్థ ఏర్పడి చరిత్ర సృష్టించడం మొదలై 9 దశాబ్దాలైన సందర్భంగా మనం ఈ విషయాలు చెప్పుకోవడం, మీ అందరినీ ఇలా కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణి అనంతపురం ప్రస్తుత సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం భారత్ సైప్రస్ దేశాలు న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్ సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ అన్నారు.
1: సైప్రస్ భారత్ టాప్ 10 ఇన్వెస్టర్స్ మే సే ఏక్ హై. పిచ్లే ఏక్ దశక్ మే సైప్రస్ సే

0: भारत में निवेश लगभग डबल हुआ है। दोनों देशों के बीच ट्रस्ट बढ़ा है। भारत यूरोपियन यूनियन फ्री ट्रेड एग्रीमेंट से तमाम नई संभावनाएं बनी हैं। इसका लाभ उठाते हुए हम अगले 5 वर्षों में इस इन्वेस्टमेंट को फिर से डबल करने का लक्ष्य रख रहे हैं।
1: 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బీఎస్ఎఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దేశ సరిహద్దును మరింత దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టును ప్రారంభించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో డ్రోన్లు, రాడార్లు, కెమెరాలు, ఇతర సాంకేతిక వనరులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేశంలో సమగ్రమైన ఏకీకృత భద్రతా వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ దళాలు, నిఘా సంస్థలు, స్థానిక పరిపాలన మధ్య మరింత సమన్వయం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా 1965లో 25 బెటాలియన్లు, పరిమిత వనరులతో ప్రారంభమైన బీఎస్ఎఫ్ ఈ రోజున దాదాపు 270,000 మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా అవతరించిందని హోంమంత్రి తెలిపారు.
2: आने वाले एक साल के अंदर ही स्मार्ट बॉर्डर कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है और बहुत कम समय में गृह मंत्रालय, ड्रोन, रडार, आधुनिक कैमराज और बाकी सारी तकनीक के साथ एक स्मार्ट बॉर्डर के प्रोजेक्ट को लेकर देश के सामने आएगा।
1: దేశవ్యాప్తంగా వయోవృద్ధుల కోసం సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడానికి జీవన్, జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్ అనే మొబైల్ అప్లికేషన్ను కేంద్ర సాంఘిక న్యాయ సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. జీవన్ మొబైల్ అప్లికేషన్ వయోవృద్ధుల అవసరాలు, ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో అనేక రకాల ఫీచర్లతో అందిస్తుంది. వీటిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సమాచారం, అత్యవసర సహాయం, వృద్ధాశ్రమాల వివరాలు వంటివి ఉన్నాయి. వృద్ధ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్ఫామ్ను సరళమైన తీరులో రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా రేపు జరగనున్న 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వారిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 19వ రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలలో చేరనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో గత 4 రోజులుగా దేశ విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లుగా నమోదైందని, ఇది గత రికార్డులన్నింటినీ అధిగమించిందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం ఇది 265 గిగావాట్లకు పైగా ఉండగా, సోమవారం, మంగళవారాల్లో డిమాండ్ వరుసగా 257, 260 గిగావాట్లకు పైగా ఉంది. సాధారణంగా పగటిపూట గరిష్ట డిమాండ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఏర్పడుతుందని తెలిపింది. తీవ్రమైన వేసవి కారణంగా అవసరమైన మేరకు విద్యుత్తును సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో దేశ ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్

0: మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలలో వేడి వాతావరణం కొనసాగుతోంది. రాగల 4-5 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తరప్రదేశ్లో వరుసగా 5వ రోజు కూడా రాష్ట్రంలోని బందా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ టు ప్రివేల్ ఓవర్ ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా అండ్ పార్ట్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 6-7 డేస్. వార్మ్ నైట్ కండిషన్స్ ప్రివేల్డ్ ఇన్ ఐసోలేట్ పాకెట్స్ ఓవర్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఈస్ట్ మధ్యప్రదేశ్ అండ్ విదర్భ. నౌ విల్ సీ ద అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ 2026. యాజ్ ఇన్ ద ఫిగర్, నార్థర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ కంటిన్యూస్ టు పాస్ త్రూ ద సేమ్ ప్లేస్ యాజ్ యెస్టర్డే, బట్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ టు సమ్ మోర్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అరేబియన్ సీ.
0: ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231.99 పాయింట్లు లాభపడి 75415 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 64.60 పాయింట్లు పెరిగి 23719 వద్ద ముగిసింది. 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ CBSE తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయ మాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశి మూవీ చిత్రం నుండి MM కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా అంతులేని కథ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

వికట కవిని నేను, వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి, ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

అలపుల వేగాన వచ్చాయి కా.

0: స్వర్మాణి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట ఇది కథ కాదు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోలో పాడిన పాట వింటారు.
1: జూనియర్ జూనియర్ జూనియర్.

Junior? Junior! Junior! Junior! ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు.

0: తర్వాత రుద్రవీణ చిత్రం నుండి మనో ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.
1: రండి రండి రండి.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరేన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి. ఇక్కడ
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటువ

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: ராகுல் ரா, இதுகோ ஏனே சூர்ய, ఈమె నా భార్య. ఈ ఇంటికి ఎదురులేని ఏలికనా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
1: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
2: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
1: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పానే ఆయనే ఈయన.
1: ఆహా,

0: తగ్గటమన్నది. అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం, మా ఇంట్లో సందడి.

0: పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: post, post, post, post. Vavilal, varal, yebiye, llb. Post, post, post, post.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

మాటలనే సంగతులు చేయడం పని, పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్న

స్వరమనుగ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కులగోత్రాల చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చాణక్య చంద్రగుప్త చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత అల్లూరి సీతారామరాజు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: తరువాత దానవీర సూర్యకర్ణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండిన పాట వింటారు.
1: చిత్రం

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత దేవదాస్ మళ్ళీ పుట్టాడు చిత్రం నుండి వి. రామకృష్ణ పి. సుశీల పాడిన పాట వింటారు.

ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల పి లీలా పాడిన పాట వింటారు.

మీరింతవరకు ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను తరువాత ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: technical parameters. The test was carried out under the aegis of the Strategic Forces Command. The successful launch marks another milestone in India's strategic defense preparedness and reinforces the credibility of the country's minimum credible deterrence capability. Agni-1 is a short-range surface-to-surface ballistic missile developed indigenously as part of India's strategic missile program. The Quad Foreign Ministers meeting will be held in New Delhi on 26th of this month at the invitation of External Affairs Minister Dr. S. Jaishankar, Foreign Minister of Australia Penny Wong, Foreign Minister of Japan Toshimitsu Motegi and Secretary of State of the United States Marco Rubio are arriving in New Delhi to participate in the meeting. The Ministry of External Affairs said in keeping with Quad vision for a free and open Indo-Pacific, the ministers will build on discussions held in Washington, D.C. on 1st July last year. In IPL cricket, Sunrisers Hyderabad have set a target of 256 runs for Royal Challengers Bengaluru in Hyderabad. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారం కొన్ని ప్రధాన అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం రచన డాక్టర్ ఆవంస సోమసుందర్, సంగీతం శ్రీ డి నిచ్చల్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో అన్నమయ్య సంకీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ సర్వజోష్యుల గౌరీశంకర శాస్త్రి గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో ప్రపంచ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా ఆ వివరాలు. తర్వాత 90 వసంతాల ఆకాశవాణి శ్రీ వాండ్రంగి కొండలరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం కవన విజయం సమస్యాపూర్ణం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి మరియు శ్రీ డి రాఘవాచార్యులు గారు గాత్రయుగళం ప్రసారమవుతుంది. శ్రీ పేరి శ్రీరామ్మూర్తి వైలిన్, శ్రీ వెల్లూరి రామభద్రన్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ ఘటం. 8:59 పాటల పల్లకి. 10:00 వసుదైక కుటుంబం. 10:30 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి కార్యక్రమం మధుదయం సంగీత రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ వెంజమూరి శివరామారావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ అరికిరేవుల సీతాపతిరావు గారు గానం చేసిన కొన్ని లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ బి ధనుంజయ తబలా. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 సైనిక మాదిరి హిందీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం, 90 ఏళ్ళ ఆకాశవాణి, ఆకాశవాణితో శ్రోత శ్రీ ర్యాలీ ప్రసాద్ గారి అనుబంధం తెలియజేస్తారు. 7:15 90 వసంతాల ఆకాశవాణి కొత్తగూడెం రైతు శ్రీ కట్ల సతీష్ గారి ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేస్తారు. అనంతరం పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం ఈ అంశాన్ని గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి మౌనిక గారి ప్రసంగం. అనంతరం వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 8:00 సంస్కృత ప్రసంగం, ప్రసంగకర్త ప్రొఫెసర్ ఏడుకొండలు గారి సంస్కృత ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం డాక్టర్ కప్పగొంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 9:16 స్పాట్ లైట్. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చెంగునసేరి సిపి మాధవన్ నంబుదిరి గారి కర్ణాటక సంగీతం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరు

మధ్యన గరిష్ట ఉష్ణోగ్రత 36.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్, 9.0 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. పౌరి విమానస్థలం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్, 2.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాతావరణం: ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలిమిలో సమయం 11:14 దాటి 28 సెకండ్ అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 363.6 మీటర్లు అనగా 925 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 రేపటి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.